ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. സമയം 6 కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో దేవి స్వరమాలిక విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട ഈ അല്ലാട്ടി കാര്യക്രമാലു ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన తరచూ వేయించిన నూనెలు ప్రభావాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త జి ప్రియా సుగంధితో కేలినిన్ వెటిన ముచ్చట ఇంకా సహజ కవి గోవర్ధన్ రావు బోందుడి పురుషోత్తమరావు ప్రసంగం 2వ భాగం కైత శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు స్వీయ కవితలు వింటారు. 8:30 బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత హీరాలాల్ మోరియా వచన రచనల నుండి ఓ కండిక, ప్రముఖ కవి మలయశ్రీ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. సాయంత్రం 5:10 భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత్ భారత్ రోజ్ ఘర్ యోజనలో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న రోజ్ ఘర్ మేళా 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆరు 6:20 గిరిపదం కార్యక్రమంలో గుడియత్నూర్ మండలం ధరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన భీమదేవుని పాటలు 1వ భాగం, ఇంకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జనాబాయి బృందం పాడిన పెళ్లి పాటలు 1వ భాగం ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం

వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దీంట్లో జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోట గంధర్వ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. గీతోంకీ బహార్లో పాత హిందీ చిత్రాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం. ఈ కార్యక్రమం సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఉగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. 11:10 కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:40 సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల 8:40 10 గంటల దాకా సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయన పాటలను రాత్రి 10:30 మధురిమలు ఇనుండ్రి. ఇవి ఇవాళ ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా

0: వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్ట స్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పాల్గొంటారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్య రహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,00,000 మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: దొరికే గాంజాని ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి. అంటే ఎవరి టైం చేసే రిస్ట్రక్షన్స్ లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్స్ నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు తెలియాలి, ఇంకా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈ రోజు
0: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్టంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు, ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతో మంది ప్రముఖుల రాజకీయ నాయకుల గణాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాపరిపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరాల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28 ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర పథకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట ఆర్థిక అభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనంత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. భారత ఫ్రాన్సయోః ఆర్థిక ఔద్యోగిక సహకారం ప్రగాఢం కర్తుం ప్రయత్నస్య భాగరూపేణ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని విహితాని. ప్రధానమంత్రి పారిస్ నగరే మిస్ట్రల్ ఏఐ సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణ్యా సహ ఆర్థర్ మెంచ్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారతస్య వర్ధమాన్ ఏఐ ఇది పారిస్థితిక వ్యవస్థాయాః అవసరాణాం విషయే అపి అవధానం ప్రదత్తం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన ఇత్యస్యాంతర్గతం 2400 కోటి రూప్యకాణాం ప్రోత్సాహకాణాం వితరణం కరిష్యతి. నవదిల్ల్యాం యోజనాయాః విషయే ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రమ రోజ్గార్ మంత్రీ డాక్టర్ మనసుఖ్ మాండవీయాః అవోచత్ యత్ గతవర్షస్య అగస్త్ మాసాత్ ఆరభ్య 63 లక్షతోధికాః కర్మచారిణః PMVVRY ఇత్యస్యాంతర్గతం ఔపచారిక కార్యక్షేత్రె ఆనీతాః సంతి. యేషు ప్రాయః 30% మహిళాః సంతి. సః ఇతోపి అవోచత్ యత్ అస్యాః యోజనాయాః అంతర్గతం ప్రోత్సాహితాః 80% అధికాః సంస్థాః 25%తః న్యూనాః లఘుద్యమాః సంతీతి. फ्रांस देशस्य राष्ट्रपतिः इमानुएल मैक्रोन ह्यः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः कृते हिन्दी भाषायाम् एकं

0: भावपूर्णं सौप्रस्थानिक चलच्चित्रं प्रसारितवान् यत्र सः प्रधानमन्त्रिणं प्रियं मित्रम् इति सम्बोधयन् अवदत् फ्रांसः भवन्तं स्निह्यति। मैक्रोनः हिन्द्याम् अवोचत् यत् प्रियमित्र नरेन्द्र मुझे बहुत खुशी है आपका नाइस एवियन और पेरिस दौरे के लिए स्वागत करते। फ्रांस भारत की दोस्ती अमर रहे। फ्रांस राष्ट्रपति प्रधानमन्त्रिणः मोदिनः एतं प्रवासं अतीव फलदायकम् इति उद्घोषयत्। प्रवासार्थं च कार्तज्ञभावं ज्ञापितवान्। आगामी फरवरी मासे पुनः मेलनस्य आकांक्षां प्रकटयन् सः अवोचत् यत् प्रवासाय अस्माकं मैत्रीभावाय च धन्यवादः। वयं शीघ्रमेव फरवरी मासे पुनः मेलनाय प्रतीक्षामहे। जय हिन्द। केन्द्रीय कृषि एवं कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान आभासीय माध्यमेन चतुर्णां राज्यानां कृते एमएसपी इति न्यूनतम समर्थन मूल्येन बृहत् परिमाणे तिलहन क्रयणस्य स्वीकृतिम् अयच्छत्। कृषि मन्त्रालयानुगुणम् एषः क्रयण संकल्पः तमिलनाडु गुजरात उत्तर प्रदेश हरियाणा इत्येतेषु राज्येषु मूल्य समर्थन योजनान्तर्गतं प्रचलति। अस्मिन् ग्रीष्मकालीन ऋतौ उत्तर प्रदेशः सर्वबृहत् लाभार्थी राज्यत्वेन उदितः यस्य कृते 98,2,84,000 मेट्रिक टन मितं मुद्गम 97,7,90,000 मेट्रिक टन मितं माश अथ च 18,7,40,000 मेट्रिक टन मितं कलाय क्रयणस्य अनुमतिः दत्ता। नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्रालयस्य सचिवः संतोष कुमार सारंगी न्यगादीत यत् दृढ़ नीतिगत संरचनया अभिनव सर्वकारीय प्रयासैः भारतम् अद्य जगति नवीकरणीय ऊर्जा क्षेत्रे प्रमुख देशत्वेन समुदेति। नवदिल्ल्याम् आयोजिते हरित एवं सतत विकास सन्धि इत्याख्ये दशमे संवाद सत्रे नवीकरणीय ऊर्जा ऊर्जा सुरक्षा इति विषये भाषमाणः श्री सारंगी गत दशके भारतस्य अभूतपूर्व प्रगतेः उल्लेखं कृतवान्। तेन प्रतिपादितं यत् एषः विकासः मुख्यतया नवीकरणीय क्रयण अनिवार्यता प्रतिस्पर्धात्मक निविदा दिशानिर्देशाः सहैव स्वचालित मार्गेण 100% वैदेशिक प्रत्यक्ष निवेशं करोति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम करीमनगर जिला समाचार लेख अंदिस्तुन्नारु श्री हेच संपत् कुमार।
2: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పండుగ వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని నెహ్రూ రికార్డు మోదీ అధిగమించి రికార్డు సృష్టించారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో కొత్త కలెక్టర్ భవనాన్ని ఈ నెలాఖరు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సహకారంతో అన్ని ఆధునిక సౌకర్యాలు సాంకేతిక వస్తువులు పౌరులకు అనుకూలమైన సేవా వ్యవస్థతో కూడిన కలెక్టరేట్ ను సిద్దం చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం బీజేపీ నాయకులు నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ 2వ డివిజన్ తేగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. అలాగే నగరంలో 66 డివిజన్లలో ఈ కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలంలో వర్షాలు తక్కువగా పడే అవకాశముందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈసారి ఎల్ నినో కారణంగా నీరు తక్కువైన ఇబ్బందులకు లోను కాకుండా రైతులు ఆరుతడి పంటలైన కంది పెసర మినుములు వంటి పప్పు ధాన్యాలు నువ్వులు వంటి నూనె గింజలు మిల్లెట్స్ వంటి పంటలు వేయాలని సూచించారు. ఖచ్చితంగా వరి మాత్రమే సాగు చేసే రైతులు స్వల్పకాలిక పంటగా వరి సాగు చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో జనగణన ప్రక్రియ తొలిదశ విజయవంతంగా పూర్తయింది. జిల్లాలో 16 మండలాల్లో 303 గ్రామాలు 3 పట్టణాలు 1 నగరపాలక సంస్థ ఉన్నాయి. జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్స్ నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఇంటి యజమాని పేరు కుటుంబ సభ్యులతో పాటు వారు కలిగి ఉన్న మౌలిక సదుపాయాలు వంటి వివరాలు తమకు కేటాయించిన సర్వే పత్రాల్లో నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో 1941 జనగణన బృందాలు పర్యటించాయని వారి నివేదిక మేరకు 411,410 నివాసాలు 314,000

0: 844 కుటుంబాలు 1,12,21,817 జనాభా ఉన్నట్టుగా తేలింది. ఉత్తరాఖండ్ రాష్టం ముజ్జోరీలో లాల్ బహదూర్ జాతీయ పరిపాలన అకాడమీ నిర్వహించిన జాతీయ స్థాయి గుడ్ గవర్నెన్స్ ఫర్ ఫీల్డ్ అడ్మినిస్టేషన్ కార్యక్రమానికి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 3 ఐఏఎస్ అధికారులు ఎంపిక కాగా అందులో ప్రఫుల్ దేశాయ్ ఒకరు. జూన్ 8 నుంచి 13 వరకు వారం రోజుల పాటు జరిగిన క్షేత్రస్థాయి నిర్వాహకుల పరిపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చొప్పదండి మున్సిపాలిటీని బాల్య వివాహరహిత మున్సిపాలిటీగా అధికారులు ప్రకటించారు. గత 3 సంవత్సరాలుగా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో ఒక్క బాల్య వివాహం కూడా నమోదు కాకపోవడంతో చొప్పదండి మున్సిపాలిటీని అధికారికంగా ప్రకటించారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల సమన్వయం, స్థానిక ప్రజల సహకారం ముఖ్య పాత్ర పోషించాయి. భవిష్యత్తులో కూడా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ కాలుష్యం నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ హిత ప్రాజెక్టులో భాగంగా రాష్ట స్థాయి అత్యుత్తమ కళాశాలగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాష్ట పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట్ల రామకృష్ణ అందుకున్నారు. మధుమేహ వ్యాధి దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. కరీంనగర్లో ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన పంచం 2026 డయాబెటీస్ వైద్య శాస్త్రీయ సదస్సులో టీజీఆర్ఎస్ఎస్డిఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి దీప మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులు, ఇంటర్నులు, వైద్య విద్యార్థులు సుమారుగా 800 మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరమన్నారు. కరీంనగర్ లో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. గత నెల 11న ప్రారంభమై ఈ నెల 12వ తేదీ వరకు 17 క్రీడా అంశాల్లో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారుగా 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
1: కరీంనగర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కు వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే, ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ది, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవీఎంలో జరిగిన G7 సమాపేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ది సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు, ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్టపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కింద 2400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,45,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకోనున్నారు. ఈ సందర్బంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ

0: ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్టాల నుంచి పప్పు ధాన్యాలు నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్టాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు రెండు జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా

అంబటాళ్ళ సంగతులు. మీలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను వివరించడమే కాకుండా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం గురించి తెలియజేసేది మన అంబటాళ్ళ సంగతులు. మరి ఇయాల్టి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన తరచూ వేయించిన నూనెలు ప్రభావాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త జి ప్రియా సుగంధితో కే లెనిన్ విట్టిన ముచ్చట, ఇంకా సహజ కవి గోవర్ధన్ రావు బోందుడి పురుషోత్తమరావు ప్రసంగం రెండో భాగం, అట్లనే కైత శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు స్వీయ కవితలు వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు బహుళపక్షం, చెవితి అశ్లేష నక్షత్రం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం నిర్మలంగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 55%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకుమించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము, ఆదిలాబాద్. పత్తిని మనము తొలి దశలో అనంటే మనకు సీడ్లింగ్ స్టేజ్ లో కాలర్ రాటంటే కానీ లేకుంటే వేరు తెగుళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. బిట్ట పరిస్థితులు ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ వేరు తెగుళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడక్కడ మనం మొక్కలు చనిపోయినట్టు గమనించినట్టయితే సిఓసి కాపరాక్సి క్లోరైడ్ అనే శిలీంద్రనాశిని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మనకు ఈ వేరు తెగుళ్లు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు బిట్ట పరిస్థితులు ఏర్పడినట్టయితే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా ఎఫిడ్స్ కానీ థ్రిప్స్ కానీ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే తామర పురుగులు ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనము వెంటనే మోనోక్రోటోపాస్ లేదంటే ఎసిఫేట్ వంటి మందులు కాకుండా మొదటి దశలో ఈ వేప నూనె గానీ వేప కషాయం గానీ వాడి నివారించుకోవచ్చు. అదేవిధంగా స్టిక్కీ ట్రాప్స్ అనంటాం, స్టిక్కీ ప్యాడ్స్, జిగురట్టలు పచ్చటి ఎల్లో కలరు, అట్లనే వైట్ కలరు, అట్లనే బ్లూ కలరు, ఈ 3 రకాల స్టిక్కీ ప్యాడ్స్ వాడినట్టయితే ఈ సకింగ్ పెస్ట్ అన్నింటినీ కూడా మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
0: పత్తి పంట తొలి దశలో వచ్చే తెగుళ్లు పురుగుల నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం ఇట్టున్నారు. మరి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇవాళ చూస్తే భాషా శాస్త్రవేత్త పరిశోధకుడు బద్రీరాజు కృష్ణమూర్తి జయంతి, వ్యాసకర్త సల్మాన్ రష్దీ పుట్టినరోజు, ఇంకా పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాంగ్ సూకి పుట్టినరోజు ఇవ్వలాం. అట్లనే సినీ నటి కాజల్ అగర్వాల్ పుట్టినరోజు, నటుడు ఆశీష్ విద్యార్థి పుట్టినరోజు ఇవ్వలాం. ఇరవయవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య బద్రీరాజు కృష్ణమూర్తి జయంతి ఇయ్యాల. భాషాశాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి అధ్యాపనం చేయగల సత్తా అని నిరూపించుకున్న పండితుడు ఈయన. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో 1955లో మర్రీ బి ఎమినో భాషాశాస్త్రంలో పరిశోధన గావించి పిహెచ్డి పట్టా పొందిన కృష్ణమూర్తి 1928 జూన్ 19 ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టాడు. ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలలో 1949 నుంచి 1962 మధ్య లెక్చరర్గాను, రీడర్గాను, ఇంకా 1962 నుంచి 1986 దాకా ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర శాఖలో తొలి ఆచార్యులుగా పనిచేశాడు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాషా నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధన గ్రంథాలు వ్యాసాలు రచించాడు. ఈయన ఇంగ్లీషు తెలుగులోనూ రచించిన 90 వ్యాసాలు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జనరల్స్లో ప్రచురితమైనాయి. తన 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వ్రాసిన చందోబద్ధ పద్యాలను చిన్ననాటి పద్యాలు అన్న పుస్తకంతో ప్రచురించాడు. 2012 ఆగస్టు 11న

0: 34 ఏళ్ల వయసులో మరణించాడు కృష్ణమూర్తి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బొరద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనం బజ్జీలు కానీ వడలు కానీ ఇంకా ఏవైనా నూనెలో గోలించినవి వేసేటప్పుడు నూనె మిగిలిపోతుంది. ఈ మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ ఏవైనా కూరలు వండేటప్పుడు వాడతాం. అయితే కాచిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. మరి మన ఆరోగ్యం పైన ఈ కాచిన నూనెలు ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తిండితో మనం శీర్షికన తరచూ వేయించిన నూనెలు ప్రభావం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త జి ప్రియా సుగంధితో కే లెనిన్ వెట్టిన ముచ్చటను.
3: తరచుగా వేయించిన నూనెల్ని ఎక్కువసార్లుగా వాడటం వల్ల అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అని అంటుంటారు. మరి అట్లా వేయించిన నూనెల్ని ఎన్నిసార్ల వరకు వాడవచ్చు, అట్లా అతిగా వేయించిన నూనెల్ని వాడడం వల్ల ఆరోగ్యం మీద ఏ రకమైన ప్రభావం చూపుతుంది, ఈ విషయాలు చెప్పడానికి మనతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రియా సుగంధి గారు.
4: నమస్కారం అండి.
3: మనం నూనెలు వాడుతూ ఉంటాం నిత్య జీవితంలో, ఆహారంలో ఎన్నో రకాల నూనెల్ని వాడుతుంటాం కదా. అసలు ఈ నూనెలని ఏ రకంగా, ఒక విధంగా శాస్త్రీయంగా ఏ రకంగా దీన్ని వివరిస్తారో చెప్తారా?
4: నూనెలు అనేవి లిపిడ్స్ అనే వర్గంలోకి వస్తాయని, నూనెలు క్రొవ్వులు కూడా వస్తాయి లిపిడ్స్ అనే దాంట్లో. అయితే అర్థమయ్యే విధంగా చాలా రకాల వర్గీకరణలు ఉన్నప్పటికీ అర్థమయ్యే సామాన్యమైన సరళంగా చెప్పాలి అంటే గనక నూనెలు గది ఉష్ణోగ్రతలో ద్రవం రూపంలో ఉంటాయి. అదేవిధంగా క్రొవ్వులు అయితే అవి ఘన రూపంలో ఉంటాయి, అంటే సాలిడ్స్ అన్నమాట. అదే నూనెలేమో లిక్విడ్స్ లో ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాము వంట నూనెలు ద్రవం రూపంలో ఉంటాయి, ఇంకా క్రొవ్వులు నెయ్యి అలాంటివన్నీ ఘన రూపంలో ఉంటాయి అన్నమాట. నూనెలు ముఖ్యంగా జంతువుల్లోనూ మరియు మొక్కల్లో నుండి కూడా మనం సేకరిస్తాము, లేదా వాటి నుండి మనకి వచ్చే వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఉదాహరణకి వెజిటబుల్ ఆయిల్స్ అంటారు. వెజిటబుల్ ఆయిల్స్ అంటే కూరగాయలు, కూరగాయలు అంటే అబ్సల్యూట్లీ మొక్కల నుండి తీస్తారు అన్నమాట. ఉదాహరణకి సన్ఫ్లవర్ ఆయిల్ అని, సాఫ్లవర్ ఆయిల్, అది పొద్దుతిరుగుడు పువ్వు నుండి తీస్తే గనక దాన్ని సన్ఫ్లవర్ ఆయిల్ అని అంటారు. అలాగే సాఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె అని అంటారు, నువ్వుల నూనె, ఇవన్నీ మొక్కల నుండి వచ్చాయన్నమాట. అవకాడో ఈ మధ్యన తీస్తూ ఉన్నారు. ఇంకా ఆవా గింజల నుండి కూడా ఆవ నూనె తీస్తారు, ఒలీవా గింజల నుండి, ఆ ఫ్రూట్ నుండి కూడా తీస్తారు. అలాగే రైస్ అంటే బియ్యం పైన ఆ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ నుండి కూడా తీస్తారు. బ్రాన్ అది తవుడు నుండి కూడా నూనె తీస్తారు, రైస్ బ్రాన్ ఆయిల్ అని అంటారు. సో వీటన్నీ ఇవన్నీ కలిపి వెజిటబుల్ ఆయిల్స్ కిందకి వస్తాయి. ఇంకా జంతువుల నుండి వచ్చేవి కూడా ఈ వర్గంలోకి వస్తాయి నూనెల్లోకి. అయితే కాడ్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ అంటే చేపల నుండి తీసేది, ఇంకా వేల్ ఆయిల్, తిమింగలము, వాటి నుండి కూడా ఆయిల్స్ తీస్తారు అన్నమాట. వాటి చర్మం నుండి ఆయిల్స్ తీస్తారు. అవి కూడా మనం అంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవి ఒక రకం. అయితే క్రొవ్వులు వచ్చేసి జంతువుల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. జంతువుల్లో అంటే ముఖ్యంగా చేపల నుండి తీసేవి, ప్లస్ చేపల నుండి తీసినప్పటికీ ఇవి కొన్ని మేకల నుండి గాని, ఇంకా పందుల నుండి, అట్లా జంతువుల నుండి తీసే క్రొవ్వు ఉంటాయి, లార్డ్ అంటారు వాటిని. మన క్రొవ్వు మాత్రమే తీసుకొని అవి వండుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఆవుల నుండి వచ్చే పాల నుండి వచ్చే నెయ్యి, అవి క్రొవ్వుల కిందకి వస్తాయన్నమాట. ఇవన్నీ సరళంగా మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాము. అయితే వీటి వలన కొంతమంది నెయ్యి బాగుంటుంది, చాలా మంచిది అని అంటూ ఉంటారు. కానీ నూనెలు అనేవి మనకి సాధారణంగా సరళంగా జీర్ణమవుతాయి నెయ్యితో కంపేర్ చేసినప్పుడు. సో ఇది వర్గీకరణ అండి.
3: అయితే శాస్త్రీయంగా నూనెల్ని వర్గీకరించి ఏ రకమైన నూనెలు ఉన్నాయనే దాని గురించి చెప్పింది కదా. అయితే ఇప్పుడు ఈ వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినొద్దు అని అంటుంటారు. మరి ఈ వేయించిన నూనెల్ని ఎట్లా వాడాలి, ఇది ఎందుకు వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు, ఆ వివరాలు చెప్తారా?
4: వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే అందరూ తెలుసుకుని అవి ఆచరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఆచరించకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వేయించిన ఆహార పదార్థాలు ఎందుకు తినకూడదు అంటే, ఆహార పదార్థాల్లో ఎక్కువగా క్రొవ్వు శాతం ఉండడం వలన అది బాడీలో చేరి బాగా జమ చేయబడి వాటి వలన ఆరోగ్య ప్రమాదాలు, అంటే ముఖ్యంగా ఉబకాయం అలా వచ్చే

0: వ్యాధులు ఇంకా ఎక్కువగా ఉంటాయి, అలాగే గుండెపోటు సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. అందుకనే మొట్టమొదటిగా ఊబకాయం ఉన్న వాళ్ళకి ఆయిలీ ఫుడ్స్ అనేవి తగ్గించాలి అని చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయిల్స్ అదే ఆహార పదార్థాలని అంటే మన దేశంలో, మన భారతదేశంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఆయిల్ ఫుడ్స్ తప్పకుండా ఉంటుంది. మూడు పూట్ల పొద్దున్న పూరి గాని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూస్తే గనక అల్పాహారంలో మనం పూరి గాని వడ లేదా కొంతమంది గారెలు, కొంతమంది అకేషనల్ గా బూరెలు అట్లా చేసుకుంటుంటారు. డీప్ గా ఫ్రై అవుతాయి అన్నమాట, అంటే ఆయిల్ లో పూర్తిగా మునిగి ఫ్రై అయిన ఐటమ్స్ కొంచెం ప్రమాదకరమైనవి అని చెప్పొచ్చు. అయితే అవే కాకుండా పొద్దున్నే కాకుండా మధ్యాహ్నం కూరల్లో కూడా వేపుళ్ళు ఉంటాయి. పప్పు చారో లేదా పప్పు లేదా బెండకాయ కూరనో దొండకాయ కూరనో అలా చేసే వాళ్ళు ఫ్రైస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బెండకాయ ఫ్రై అని వెజిటబుల్స్ నే ఫ్రైస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఒక వేపుడు అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వచ్చేసి స్నాక్స్ చూస్తే గనక స్నాక్స్ కూడా ఏదైనా మిక్స్చర్ అనో అది కూడా డీప్ ఫ్యాట్ లో బాగా వేయించి తీసి, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు బజ్జీలు తినాలనిపిస్తూ ఉంటుంది, లేదు అని అంటే ఇంకా వడలు తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగా మన భారతదేశంలో ఎక్కువగా వేపుళ్ళు తినే కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా బస్సులో గానీ ప్రయాణాల్లో చేసినప్పుడు చిప్స్ తినడము, ఫ్రైస్ తినడము అవి మామూలుగా సదవ సాధారణమైపోయింది. చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో ఫ్రైడ్ ఐటమ్స్ తినిపించేస్తున్నారు బోండాలని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లో కూడా ఇళ్లలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకపోవడము అది సాధారణంగా కనపడుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే వేయించిన పదార్థాల ద్వారా క్రొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది. సేమ్ అదే టైంలో మనకి విదేశాల్లో కనుక కంపేర్ చేస్తే వాళ్ళకి బేకరీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే బేక్ చేసినవి, అంటే ఆయిల్ తక్కువ ఉంటుంది. బటర్ వాడినప్పటికీ వాళ్ళు మనం వాడినంత ఆయిల్ వాడరు, కానీ వాళ్ళు బేక్ చేస్తారు అన్నమాట. హయ్యర్ టెంపరేచర్స్ లో వాళ్ళు వేడి చేసి ఆ బ్రెడ్ గాని బన్స్ గాని కేక్స్ గాని అటువంటివి తింటూ ఉంటారు. ఇంకా షుగర్ ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అటువైపు. అయితే వాటికన్నా ఇవి ఇంకా ఎక్కువ డేంజర్ అని చెప్పొచ్చు. అయితే మన ఫుడ్స్ ని వేయించడానికి కొంత మొత్తంలో నూనె తీసుకుని వేయించి మిగిలిన దాన్ని వేరే కూరల్లో వాడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఈ వేయించిన పదార్థాలను అలా పక్కన పెడితే ఆ వేయించిన నూనెను మరలా మరలా వాడడం కూడా మన ఇండియన్ వంటకాల్లో బాగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇళ్లలో చూస్తే గనక తల్లులు గాని అది సేవ్ చేయాలని కాస్ట్లీ ఉన్నది. ఇప్పుడు నూనెలు ఎక్కువ ఖరీదు ఉండడం వల్ల ఆ విధంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఎక్కువ చేస్తున్నారు కూడా, ప్రాక్టీస్ చేస్తున్నారు. హోటల్స్ లోను రెస్టారెంట్స్ లో చూస్తే గనక చాలా ఎక్కువ మొత్తంలో నూనెలు వాడడం వలన అవి మరలా తర్వాత రోజుకో లేకపోతే నెక్స్ట్ వీక్ కి తర్వాత రోజుకో లేదా నెక్స్ట్ వీక్ కి వాడడం జరుగుతుంటుంది. ఒకవేళ ఒక హోటల్ ఉన్నది అనుకుందాం, చిన్న హోటల్, అందులో ఎక్కువ ఆయిల్ వేస్తారు, ఈ రోజు పూరి చేసేస్తారు లేదా బోండా అన్ని అందులోనే చేస్తారు. ఆయిల్ మిగిలిపోయిన ఆయిల్ ని మరలా రేపు వాడడం, అలాగే ఎల్లుండ వాడడం అట్లాగా చేస్తూ ఉంటారు. మిగిలిన లేదా ఆయిల్ లో ఇంకా కొంచెం ఫ్రెష్ ఆయిల్ కలపడం, అలా చేయడం వలన ఏమవుతుందంటే ఆయిల్ లో ప్రమాదకరమైన కారకాలు తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆ కారకాలు అనేవి ఆరోగ్యపరంగా చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఆహార పదార్థాల ప్లస్ నూనెల నాణ్యత కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. సో అలా నాణ్యత తగ్గడం వల్ల మన ఆరోగ్యం మీద దుష్ప్రభావం కలిగించేదే ఎక్కువగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు తరచూ వేయించిన నూనెల్ని మనం వాడడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అని చెప్తున్నారు కదా, కొంత దుష్ప్రభావం కూడా చూపే అవకాశం ఉందంటున్నారు కదా, ఏ రకమైన ప్రభావం చూపుతుందో చెప్తారు.
0: సాధారణంగా బయట అమ్మే ఫ్రైడ్ ఐటమ్స్, వేపుడు తినుబండారాలు లేదా ఆహార పదార్థాల్లో ఎక్కువగా హానికరమైన క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. అవేంటంటే అలా వేడి చేసినప్పుడు ఫ్రెష్ గా ఆయిల్ వేసినప్పుడు మనం ఆ గిన్నెలో ఆయిల్ చాలా ప్లెయిన్ గా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం కొన్ని పూరీలో లేకపోతే కొన్ని బొండలో ఫ్రై చేసి చూసిన తర్వాత కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అందులో ఉండి రావడం వల్ల ఆ ఆయిల్లో కింద పేరుకుంటూ ఉంటాయి అన్నమాట. అది చాలా కొన్ని చేసిన తర్వాత మనకి తెలుస్తూ ఉంటుంది. ఆహార పదార్థాలు ప్లస్ దాంతోపాటు ఉష్ణోగ్రత, ఆయిల్ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్లనే ఈ ఆహార పదార్థాలు లోపల కంటే చచ్చుకుని అది ఉడికి అది మనం మంచిగా ఫ్రై అయ్యి మనం తినడానికి టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి, అదేవిధంగా ఆరోగ్యానికి కూడా అంతగా పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఎందుకు ఆరోగ్యానికి పాడు చేస్తాయి అనంటే ఈ నూనెలను తిరిగి తిరిగి మరలా మరలా వాడుతూ ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న ఆ క్రొవ్వులు ఆహార పదార్థాలు చిన్న చిన్ని ముక్కలైపోయి ఉన్నాయి కదా, అవి ఆక్సిజన్ తో రియాక్షన్ అయ్యి దాంట్లో కొన్ని అవసరం లేని కారకాలని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే వాటి వల్లనే క్యాన్సర్ కారకాలు అయ్యి ఉండొచ్చు, ఇంకొకటేమో ఎక్కువగా

0: సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వీటి వలన గుండెపోటు వంటి ప్రమాదాలు వస్తాయి. ఈ ఆయిల్స్ మనం తినడం వలన లేదా ఈ ఆయిల్స్ ఉన్న ఆహార పదార్థాలు మనం తినడం వలన ఏమవుతుందంటే గుండె నాళాల్లో బ్లాక్స్ అయ్యి గుండె పోటు వంటి ప్రమాదాలు వస్తాయి. ఆహారాన్ని మరలా అదే నూనెలో వేయించడం వలన క్యాన్సర్ కార్సినోజెనిక్ కారకాలు ఉత్పత్తి అవుతాయన్నమాట. అంటే ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ లో కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అందుకని ఈ రోజుల్లో కూడా క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఎందుకంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడము అలాంటివి చేస్తున్నారు కనుక అవి ఈ విధమైన ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
1: అయితే చివరగా చెప్పండి, ఈ తరచుగా వేయించిన నూనెల్ని మనం ఎన్నిసార్లు వాడవచ్చు, దాని గురించి చెప్తారా?
0: ఇప్పుడు వర్గీకరణలో చెప్పినట్టుగా వెజిటబుల్ ఆయిల్స్ ని చిన్న పరిమాణంలో తీసుకుని వేయిస్తే గనక ఆహార పదార్థాలని అది ప్రాబ్లం అంతగా ఉండదు, ఎందుకంటే అప్పటికప్పుడే అది అయిపోతుంది. ఆయిల్ లేదా ఒక 4 గారెలు లేదంటే 4 ఫ్యామిలీ మెంబర్స్ కి సరిపడా ఆయిల్స్ సరిపోతుంది. అదే విధంగా ఎప్పుడైనా ఒక్కసారి ఆయిల్ ఫుడ్స్ అట్లా తీసుకోవచ్చు. కానీ ఈ నూనెలు ఎందుకు ఎక్కువ సార్లు వాడకూడదు అని చెప్తున్నాము అనంటే, ఇది చిన్న పరిమాణంలో తీసుకుని బ్యాచెస్ వైజ్ కంప్లీట్ చేసేసి ఆ ఫుడ్ ఫినిష్ చేయాలి, ఆ నూనెలు కూడా ఫినిష్ చేసేస్తేనే మంచిది. ఎక్కడైతే బయట కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారో లేదా ఇంట్లో కూడా అది సేవ్ చేయాలని చూస్తూ ఎక్కువ మొత్తంలో ఆ నూనెలను వాడి మళ్ళా నిల్వ చేయడం వలన ఏమవుతుందంటే చెడు క్రొవ్వులు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అవడం వలన పెద్దగా బయట మనం తిన్నప్పుడు ఎక్కువగా దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఆయిల్స్ ని మినిమం ఆ విధంగా బయట ఎక్కువ మొత్తంలో వాడే ఆయిల్స్ ని మినిమం మనం 2 సార్లు మాక్సిమం 2 సార్లు తింటే పర్వాలేదు. కానీ దానికన్నా ఎక్కువ సార్లు అని అంటే మీరు గమనిస్తూ ఉండండి, బయట వెళ్ళినప్పుడు ఆ ఆయిల్ కొంచెం మిగిలి ఉంటుంది, అయిపోతుంది. అంటే ఆ బొండా గానీ ఏమైనా పూరి గానీ వేసినప్పుడు అది సరిగా మునగట్లేదు అని అంటే ఆ వెండర్ కొత్త ఆయిల్ తెచ్చి మళ్ళీ ఆ ఆయిల్ కి కలుపుతూ ఉంటాడు. దాని వల్ల ఏమవుతుందంటే అది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎగురుగాలు అట్లాగా వస్తూనే ఉంటుంది. ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పటి నుండో ఉన్నాయి, అలానే ఉంటాయి. అవి చాలా డేంజర్ గా ఉంటాయి అన్నమాట. వాటిని మనం 2 సార్లు కన్నా ఎక్కువగా వాడని వాడకూడదు. ఒకవేళ గనక నూనె అలా కలపకుండా అలా ఉంచితే గనక 8 నుండి 10 సార్లు వాడచ్చు. కానీ అది కూడా ఇంట్లో అయితేనే వాడచ్చు. బయట మళ్ళీ చూస్తే ఆ ఆయిల్స్ ఏం ఆయిల్స్ ని బట్టి కూడా ఉంటాయి, ఎందుకంటే ఆయిల్ టెంపరేచర్స్ స్మోకింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే వీటిలో అన్ని కారకాలను అందరూ చెక్ చేయరు, అంటే ఈ నూనె ద్వారా వస్తుందా లేకపోతే క్యాన్సర్ కారకాల వలన వస్తుందా. అంటే కొన్ని రీసెర్చెస్ ప్రకారం చూస్తుంటే 8 to 10 times వరకు యూజ్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే క్యాన్సర్ కారకాలు మాత్రమే చెక్ చేయొచ్చు, ఇంకొకళ్ళు ఓన్లీ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే చెక్ చేయొచ్చు. సో అన్ని చెక్ చేసి చెప్పిన నంబర్ కాదు ఇది. గనుక 2 వారాల కంటే లేదా 2 వారాల లోపలే తింటే మంచిది అని.
1: చాలా సంతోషం ప్రియా సుగంధి గారు. ముఖ్యంగా తరచుగా వేయించిన నూనెల వల్ల ఎలాంటి ప్రభావం ఉంది, ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. నిర్దిష్టమైన సమయంలోనే ఈ నూనెల్ని వాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు తిండితో మనం శీర్షికన తరచూ వేయించిన నూనెలు ప్రభావాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త జి ప్రియా సుగంధితో కే లెనిన్ వెట్టిన ముచ్చటను విన్నారు.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉकर टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం సహజ కవి గోవర్ధన్ రావు బొందుడి పురుషోత్తమరావు ప్రసంగం రెండవ భాగంను.
2: తరంగం అనే కవితలో ప్రపంచం ప్రేమమయం కావాలని, ప్రేమకెప్పుడు జయం కలుగుతుందని

పౌరుషానికెప్పుడూ భయం లేదని, పిరికి తనమే అయోమయమని, సత్యమే ఇలా సమసిపోతే సహనమే బలహీనతైతే, మానవత్వం మరుగుపడితే మంచితనం రెచ్చిపోయి క్రూర కర్కశత్వం వస్తుందని, కిరాతక చర్యలే చేయిస్తుందని, కరకు కత్తులతో కుత్తుకలు కొట్టించి కుటిలుల కండకావరం తుడిచిపెట్టేస్తుందని ఘంటాపథంగా నిర్భయంగా చాటారు కవి. ఉండాలి ఉన్నతాదర్శాలు కలిగి, నిండాలి కడుపు ఆవేదనలు తొలగి, ఉండాలి ఉన్నతాదర్శాలు కలిగి, నిండాలి కడుపు ఆవేదనలు తొలగి అని తన మనోవాంఛ వెల్లడిస్తారు. నిశాచరులు అనే కవితలో నిశాచరులైన సామాజిక ద్రోహులు సమాజానికి చేస్తున్న ప్రజాద్రోహాలను ఉతికి ఆరేశారు. సమాజానికే కోపమో, పేదలంటేనే ద్వేషమో, గత జన్మలో ఎవరి శాపమో, ఏనాడు చేసిన పాపమో, ప్రబలను అరాచకాలు, పట్టపగలే దొంగతనాలు, మితిమీరెను నేడు లంచాలు, అతిగా అయిన ఉదంతాలు, అడగలేవు ఆకలి మంటలు, కన్నీళ్లతో పండవు పంటలు, తగ్గలేవు ధాన్యపు ధరలు, అరికట్టలేరు ఈనాటి దొరలు, తీరదు ఈనాటికీ సమస్య, అదే నిరుద్యోగ సమస్య, పేదరికం తొలగించాలన్న సమస్య, ఆహార ధాన్య కొరత సమస్య, పక్కదారులు పట్టిస్తున్నారు, దొంగ రవాణా సాగిస్తున్నారు, మత్తులో చిత్తైపోతున్నారు, డబ్బుకు దాసోహం అనుచున్నారు, ఉన్నారు మహామహులు, పడతీ వ్యామోహపరుడు, ధనాశకు లోబడు ఘనులు, ఆ ఘనులే నిశాచర వరులు. అలాగే ఆపండి క్రౌర్యం అనే కవితలో అధినేతల ప్రగల్భాలు, ప్రకటించినవి బూటకాలు, అసమర్థులకే అధికారాలు, స్థితిగల వారికే స్వాగతాలు, నల్ల బజారు వ్యాపారము, దొంగదారుల పయనము, చేయుచున్నది ద్రోహము, పైసపై గల వ్యామోహము, విక్రయములో అక్రమాలు, నీళ్లలో కలిసినవి పాలు, మోసాన్ని జయించిందే మోసం, అంతయు స్వలాభం కోసం, సానుభూతితో తీరవు ఆకలి బాధలు, నలుదిశలు వ్యాపించే అగ్నిజ్వాలలు, ఒకనాటితో ముగియవు పేదల గాథలు, మిన్నుముట్టినవి ఈనాటి ధాన్య ధరలు, లంచగొండితనమే కారణం, అవినీతికిదే ప్రథమ సోపానం, ఆపండి అట్టి క్రౌర్యం, దేశమే స్వర్గతుల్యం. ఏమిటీ రాజ్యతంత్రం, ఎందుకీ కుతంత్రమంత్రం, ఈ రాజ్యాంగమే మహాయంత్రం, ఇంతే నా మనస్వతంత్రం అని నిర్ద్వంద్వంగా ఢంకా బజాయిస్తారు శ్రీ గోవర్ధనరావు గారు. నాటి నుండి నేటి వరకు, అంటే ఆనాటి నుండి ఇప్పటి వరకు, ఆడబిడ్డల కన్న తండ్రుల బాధలు వ్యధలు ఎలా ఉండేవో, ఎలా ఉన్నాయో తాను అనుభూతి చెంది రాసిన కవిత ఇది. ఆడబిడ్డల కన్న తండ్రులు అల్లాడిపోతున్నారు వారలు, చావు బ్రతుకులలోన వారలు చితికిపోతున్నారు చూడు. ఆడబిడ్డల కన్న తండ్రులు అల్లాడిపోతున్నారు వారలు, చావు బ్రతుకులలోన వారు చితికిపోతున్నారు చూడు. పిల్లవాని పగటి కలలు, ఆడబిడ్డల ఆడంబరాలు, తెలిసిపోయెను లాంఛనాలు, అన్నియూ అవాంఛితాలు. వరుడు దొరికిన అతకలేక, వేనవేల కట్నం ఇయ్యలేక, పెద్దలందరూ తెల్లబోయిరి, తల్లిదండ్రులు తల్లడిల్లిరి. కన్నె మనసుకు నచ్చలేక, కన్నవారికి చెప్పలేక, కన్న కలడు అలలుగా, కుళ్ళి ఏడ్చెను వరదగా. కాలిమేడలు గాలిమేడలు కూలిపోయెను, గగన కుసుమము రాలిపోయెను, ఆశాలతలు వాడిపోయెను, అడియాసలేయిక మిగిలిపోయెను. కన్న తల్లుల కనుకొలన్లు కడలి వలనే నిండుకున్నవి, జాలువారే అశ్రువాహినిలో బాధలన్నీ ఇమిడి ఉన్నవి. యువతీ యువక సమాజాన నేడు నవీన చైతన్యం రావాలి, ఈనాడు అడుగు ముందుకు వేయాలి, ఆదర్శ వధూవర్లని చాటాలి, ఆధునిక నాగరికులందరూ వరదక్షిణల రూపుమాపాలి, ఒకే మాటపై నిలవాలి, వెలుగు బాటనే చూపాలి, ఆధునిక నాగరికులందరూ వరదక్షిణల రూపుమాపాలి, ఒకే మాటపై నిలవాలి, వెలుగు బాటనే చూపాలి. అందమైన ప్రకృతిలోని వివిధ సుందర రూపాలను తన హృదయంతో ఆస్వాదించి కవితలుగా మలిచారు శ్రీ గోవర్ధనరావు గారు. మల్లికా పుష్పాన్ని సంబోధిస్తూ, నవ మల్లికామణివే నీవు, నాజూకుగానే ఉన్నావు, పై పైకి ఎదుగుతూనే పందిరిని అందుకున్నావు, చిగురాకులతో తీగసాగే, చిరుగాలులకు ఊయలలోగే, నావైపు చూసి ఒక మారు నయనాలు దించుకున్నావు, ముద్దు ముద్దుగా మొగ్గ తొడిగేవు, సిగ్గు సిగ్గుగా బుగ్గ నిమిరేవు, ముసుగు వేసి మోము దాచేస్తూ దాగుడు మూతలెన్నో ఆడేవు,

సుధారసమి నీదు అందం, కదిలింది తుమ్మిదల బృందం, మకరందంలోని సుగంధం మాకుసగిలే ఆనందం. రీరాజు కలవరించెను, భ్రమరరాజు పులకరించెను, జలకమాడి జాజిమల్లి జలధరించి మీను పరవశించెను. అందమైన నీదు విరులు అలంకరించు అప్సరసల కురులు, ఆలయ ప్రాంగణములందున్న అంగళ్లలో కొందురు అర్చక వరులు. వధువు అలంకరించుకొను పూలు సిగలో, వరుడు వేసుకొను నీ మాల మెడలో, వ్యాపించు సువాసనలు పైరగాలి డోలలలో, విహరింతురు జీవులు ఆనంద వాహినిలో. వధువు అలంకరించుకొను పూలు సిగలో, వరుడు వేసుకొను నీ మాల మెడలో, వ్యాపించు సువాసనలు పైరగాలి డోలలలో, విహరింతురు జీవులు ఆనంద వాహినిలో. ఆ మల్లికా పుష్పాలు ఎంతమందిని అలరిస్తాయో హృద్యంగమంగా చెప్తారు. కాలచక్ర పరిభ్రమణంలో శాశ్వతమైందేదీ లేదని, ఎంతటి సౌందర్యమైనా ఏనాడో ఒకనాడు రాలిపోక తప్పదనే నిర్వికార భావనని నిర్లిప్తంగా వెలువరించారు శ్రీ గోవర్ధనరావు గారు రాలిపోయిన రోజా కవితలో. చిరుకొమ్మ నాటుకొంది, చిగురాకు పెంచుకొంది, చిరుగాలి కూగుతుంది, చిరునవ్వు లొలుకుతుంది. చిరుతప్రాయపు మొక్క, చెంగల్వకు నీవే అక్క, చిందులు తొక్కేవు పక్క, అందాల గులాబీ రాణి అక్క. మొగ్గ ఎదుగుతుంది, గుబురు పెరుగుతుంది, మొగ్గలు తొడుగుతుంది, సిగ్గులు సింగారించుకుంది. రమణి రోజారాణివే నీవు, రమణులకే రాణివైనావు, పూజకే పువ్వైనావు, ఆరాధనకే అంకితమైనావు. ఆ ఏడంతస్తుల మేడ తెలియదాయ నీ జాడ, రంపపు కత్తుల తోడ నీ రక్షక భటులవు అక్కడ చూడ. ఆ ఏడంతస్తుల మేడ తెలియదాయ నీ జాడ, రంపపు కత్తుల తోడ నీ రక్షక భటులు అక్కడ చూడ. అందాన్ని ఆహ్వానించి, ఆనందాన్ని ఆస్వాదించి, పరిమళాన్ని ఆఘ్రాణించి, పరితపించే మది పొంచి పొంచి, హస్తాన్ని సాచానంతలో, అబ్బా అని అరచాను ఇసుమంతలో, రక్తం చిందుతుంది రవ్వంతలో, నిమగ్నుడయ్యాను ఆలోచన స్రవంతిలో. మనసు ఆశ్చర్యంగా అటు చూసింది, ఎర్రగులాబి విరగ బూసింది, ఒక్కొక్క రెక్క ఊడిపోతూ ఉంది, నెమ్మదిగా రోజా రాలిపోతూ ఉంది. మనస్సు ఆశ్చర్యంగా అటు చూసింది, ఎర్ర గులాబి విరగ బూసింది, ఒక్కొక్క రెక్క ఊడిపోతూ ఉంది, నెమ్మదిగా రోజా రాలిపోతూ ఉంది. తాను ఉపాధ్యాయ వృత్తిని 35 సంవత్సరాలపైనే ఎంతో ఆరాధించి క్రమశిక్షణాయుతంగా నిర్వహించిన బడినే గుడిగా భావించి, విద్యార్థులనే దైవాలుగా భావించి, వారికి బంగారు భవిష్యత్తునివ్వడానికి వేదికైన బడికి పిల్లలను రారమ్మని పిలుస్తూ ఆయన పాఠశాల వేదికపైన సందర్భోచితంగా ఎన్నో మార్లు గానం చేసిన సరస్వతీ నిలయం అనే గీతం తన నిబద్ధతకు తార్కాణం. రావాలి రావాలి బడికి రావాలి, బాలబాలికలార బడికి రావాలి, సరస్వతి నిలయమే విద్యాలయం బని విద్యార్థులందరూ చాటి చెప్పాలి. రావాలి రావాలి బడికి రావాలి, బాలబాలికలార బడికి రావాలి, సరస్వతి నిలయమే విద్యాలయం బని విద్యార్థులందరూ చాటి చెప్పాలి. ప్రభాకరుడు దయించే ప్రాగ్దిశాయందు పాలవాడు నిలిచే ముంగిళ్ల ముందు, ఇండ్లలో పిల్లలను ప్రోత్సహించుచు తల్లి విద్యనభ్యసించబడికి పంపాలి. రావాలి రావాలి బడికి రావాలి, బాలబాలికలార బడికి రావాలి, పాఠశాలలు మీరు పాఠాలనే కాదు నీతి శాస్త్రము నేర్చి ఖ్యాతి పొందాలి. కుటిల

పగలబడి నవ్వకు పొగరు బోతవ్వకు పరుగులంకించి నీవు పొరుగూరికెళ్లకు పగలబడి నవ్వకు పొగరు బోతవ్వకు పరుగులంకించి నీవు

0: ముద్దు మాటలు చెబుతూ మురిసిపోవాలి. చిన్నారి పాపలు చిరంజీవో భవ, వాగ్దేవి వరముసగు వర్ధిల్లు ఈ ప్రభ. అధ్యాపకులందరినీ ఆదరించుచు మీరు, గోవర్ధనరావుగా గుర్తుంచుకోవాలి. గోవర్ధనరావుగా నన్ను గుర్తుంచుకోవాలి. రావాలి రావాలి బడికి రావాలి, బాలబాలికలార బడికి రావాలి. సరస్వతి నిలయమే విద్యాలయం బని విద్యార్థులందరూ చాటి చెప్పాలి. రావాలి రావాలి బడికి రావాలి, బాలబాలికలార బడికి రావాలి.
1: అన్నయ్య శ్రీ బొందిడి వెంకట్రావు గారంటే గోవర్ధన్ రావు గారికి ఎంతో అభిమానం, ఆత్మీయత, గౌరవం. ఈ అభినవ లక్ష్మణుడు ఎన్నడూ ఎదురాడక అతని కనుసన్నల్లోనే నడిచాడు, ఆదర్శ సోదరుడిగా నిలిచాడు. అటువంటి అన్నయ్యపై ఆదర్శమూర్తి అన్నయ్య, ఆత్మాభిమానివి నీవయ్య, కన్నయ్య లాంటి నా అన్నయ్య కనువిందు చేయరావయ్య. ఆదర్శమూర్తి అన్నయ్య, ఆత్మాభిమానివి నీవయ్య, కన్నయ్య లాంటి అన్నయ్య కనువిందు చేయరావయ్య. పుట్టినావు మున్ముందు, మెచ్చినావు భువియందు, గాలించినావు అందందు, నన్ను వదిలినావు ఏమందు. పువ్వులోని మకరందము, పరిమళించు సుగంధము, అరవిందము వంటి చండము, ఎన్ని జన్మల అనుబంధము. పువ్వులోని మకరందమో, పరిమళించు సుగంధమో, అరవిందము వంటి చందమో, ఎన్ని జన్మల అనుబంధము. మిమ్ము ఎడబాయగలేను, మదిలో మరువగలేను, అతి వినయ విధేయతతోనూ కొరుతు పూజారిగ నేను. కరములు మోర్చెదనయ్యా, పువ్వులు చల్లెదనయ్యా, హస్తాంజలి గైకొనవయ్యా, జోహారులివిగో అన్నయ్య. ఈనాటి తరాలకు వారి సోదరాభిమానం ఆదర్శము, అనుసరణీయమును. స్నేహానికి కులం, జాతి, మతం, వర్ణం, వర్గం, వయస్సు అడ్డురావని ఆ స్నేహంలోని మధురిమల్ని ఆస్వాదించి తనివి తీరా అనుభవించిన కవి స్నేహం యొక్క మహత్తరతను ఇలా చాటుతాడు శ్రీ గోవర్ధన్ రావు గారు. పాలకన్నను తెల్లనైనది, వెన్నకన్నను మెత్తనైనది, తేనకన్నను తీయనైనది కన్న తండ్రిదే మనసు, కొందరికే అది తెలుసు. హిమగిరి కన్నను ఎత్తైనది, కడలి కన్నను లోతైనది, స్వర్గము కన్నను శ్రేష్టమైంది కన్న తల్లిదే ప్రేమ, అది అందరి అనురాగ సీమ. దొంగలకెప్పుడూ దొరకనిది, కంటికెప్పుడూ కనిపించనిది, శత్రువు చేతికి చిక్కనిది, కీర్తితో పాటు విద్య వాంఛించరెవరు ఈ మధ్య. సురభిళ కుసుమాల కన్న, సురభోగ భాగ్యాల కన్న, సుగంధ ద్రవ్యాల కన్న, సుస్నేహమే ఎంతో మిన్న, కల్లకాదు నిజమన్న. పూజించాలి మంచి మనసుతో, కానేరదు కార్యం కలిమితో, నెరవేరదు కోరిక బలిమితో, చెదరదు ఈనాటికి చెలిమి, తరగదు ఒకనాటికి చెలిమి. మిత్రులను మించింది లేదు లోకాన, మమతను పెంచునది భావనయే జగాన, వజ్రవైఢూర్యముల కన్నా మిన్ననా అనుభవ సారాన. నేస్తమే కావాలి సదా సుఖశోక సరసములోన, భయాన కాదు నయాన జయాన నా ప్రాణమాన అని స్నేహాన్ని గురించి తన అభిప్రాయం ప్రకటిస్తారు. రైతు దుస్థితిని, సామాజిక దురన్యాయాలని, పేదవారి దౌర్భాగ్యాన్ని నిరసిస్తూ పొద్దు పొడవక ముందే పొలంగట్టు చేరుకుంటా, బక్కచిక్కిన జత ఎడ్లతో భూమిని బాగా దున్నుకుంటా, జాం పొద్దెక్కినాక సద్దిమూట విప్పుకుంటా, బువ్వ తింటూనే కూరాకారం నంజుకుంటా, కల్తీ విత్తనాలు చల్లి నష్టపోయే రైతంట, బెల్తి ఏర్పడే చీలలో ముక్కలు మొలవక పడే తంట, కల్పు ముక్కలేర ఇంక రాకపోయే యాల్దంట, ఇంకాడికెళ్ళిందో కల్లా కపటం తెలియకుంటా, మధ్యతరగతి వాళ్ల చదువు మంటగలిసిపోయినంట, ముందుకున్న వాళ్లే ఇప్పుడు వెనకబడిపోయిరంట, ఎంత చదివినా ఉద్యోగం

0: యోగం ఇంకా రాలేదంట. ఊకదంపుడు ప్రకటనలింకా వింటూనే ఉంటా. బుద్ధి అభివృద్ధి మనకు ఇంకా రానే రాదా? నిట్టూర్పు నిరాసక్తిని నిర్మూలించమంట. వర్ష ఋతువు రాకున్నా బురద బురద రోడ్లంట. గోండ్రగప్పల గాండ్రింపులు వినిపిస్తూనే ఉంటాయంట. పాఠశాల ప్రగతిని కోరే పౌరులెవరూ రారంట. పరపతి పంచుల చూసి పకపక నవ్విందంట. పిల్లల తికమక చూస్తూ తండ్రులు వికవికలాడిండ్రంట. మంచి చేసే మొనగాడిక లేనేలేడా అంట. సహాయ సహకారాలు అందించు వారిని సుజనులంట. సమతా మమతలకెప్పుడు సహనం కావాలంట. స్నేహ సత్య సాహసాలతో కాని కార్యం లేదంట. మంచి మనసు గలవారే మహామహులని వింట. దైవభక్తి దేశభక్తి మిక్కుటంగా మూర్తి భవించిన శ్రీ గోవర్ధనరావు గారు 1928 జన్మించి తన 75 ఏట అంటే 2003 సంవత్సరంలో పరమపదం చేరుకున్నారు. సామాజిక చైతన్యాన్ని కులమత సామరస్యాన్ని తన జీవితంలో ఆచరించి చూపిన ఆదర్శ ఉపాధ్యాయులుగా పలుమార్లు బోత్ సమితి నేరడిగొండ మండలాధ్యక్షులతో జిల్లా అధికారులతో సత్కరింపబడ్డారు. కొన్ని వేల మంది తన విద్యార్థులకు తెలుగు అక్షరభిక్షను పెట్టి వారిని ఉన్నత స్థానాలకు చేరేందుకు ప్రేరణ ఇచ్చారు. ఆరతి పాటలన్నీ ఆశువుగా దైవ సన్నిధిలో అప్పటికప్పుడు ఆలపించి భక్తులుగా కూడా ధన్యత పొందారు. జీవితాంతం సంస్కృతిని నైతిక క్రమశిక్షణను ప్రేమించి ఉత్తమ ఉపాధ్యాయులుగా వేల వేల మంది హృదయాలలో ఇంకా వెలుగుతూ స్మృతులలో వారికి ప్రేరణ ధైర్యాన్ని అందిస్తూ ఉన్నారు. ధీరోదాత్త వ్యక్తిగా తన అభిమానుల మధ్య వారి నీరాజనాలను అందుకుంటూనే ఉన్నారు శ్రీ గోవర్ధనరావు గారు.
1: ఇంతవరకు సహజ కవి గోవర్ధనరావు, బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం 2వ భాగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలు ఏడవ భాగంలో, వాయిస్ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన నా కవితా ప్రయాణం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో కే లినిన్ పెట్టిన ముచ్చటను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రముఖ తెలంగాణ రచయిత హీరాలాల్ రాయ్ మోరియా. ఇతడు 1927 ఖమ్మంలో జన్మించాడు. మాతృభాష తెలుగు కానప్పటికీ ఉత్తర భారతీయుడైన తెలుగును అభిమానించి తెలుగులో రచనలు చేసిండు. అంతేగాక ఉర్దూ హిందీ భాషల్లోనూ ఆయన రాసిన కథలు ప్రచురితమైనాయి. తెలుగు ఉర్దూ హిందీ భాషల్లో ఆయన 300 వరకు కథలు రాసినాడు. తెలుగులో జమలాపురం కేశవరావు జీవిత చరిత్రను రాశాడు. ఇంకా 30 వరకు వ్యాసాలు కూడా ఆయన రచించిన ఉన్నవి. తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని 14 జైలు జీవితం గడిపాడు. వృత్తి చేత జర్నలిస్టు, అభ్యుదయ భావాలు కలవాడు. ఖమ్మంలో అతనింట్లో సాహితీ మిత్రుల సమ్మేళనం జరిగేది. సమకాలిక తెలంగాణ రచయితలతో సంబంధమున్నవాడు. అతని కథల సంపుటి బతుకు బాటలు 1958 అది దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించింది. ఈరోజు హీరాలాల్ మోరియా రాసిన ఎవరి కథ రాయను అనే కథానిక నుండి ఒక ఖండిక. కథలు రాయక చాలా రోజులైంది. ఏదన్నా రాసి తీరాలని మనస్సు ఆరాటపడుతుంటే మెదడును ప్రతిక్షణం ఏదో ఒక ఆలోచన ఆక్రమించుకుంటూనే ఉంటుంది. కానీ ఏ కథ రాయాలి అన్నది మాత్రం తోచటం లేదు. రాయదలుచుకుంటే చాలు, కానీ ఎన్నో రీతుల్లో ఎన్నో కథలు రాయవచ్చు. ప్రతి మనిషి అట్టడుగు జీవితానికి సంబంధించిన విషయాలు లక్ష రాయొచ్చు. అయినా ఇవాళ్ళేదన్నా ఒక విచిత్రమైన కథ రాయాలనిపిస్తున్నది. ఎండ నిప్పులు చెరుగుతున్నది, వడగాల్పులు వీస్తున్నాయి. కథ రాయడానికి అనుకూలమైన వాతావరణం లేదు. దురదృష్టవశాత్తు మా ఇల్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉండటాన ప్రతిక్షణం విసుగు విరామం లేకుండా తిరిగే మోటార్ల భయంకర ధ్వని చాలా భాగం నా ఆలోచనల్ని కల్లోలపరుస్తూ ఉంటుంది. రయీమంటూ ఒక మోటారు వెళ్ళిపోగానే వెనుక నుంచి రెండో మోటారు వస్తున్నట్లుగా ఆలోచనలు కూడా ఒకదాని వెంట మరొకటి గొలుసులా వచ్చి పడుతుంటాయి. కానీ స్థిరంగా ఉండవు. ఈ మోటార్లు వెళ్ళిపోయేవి, వాటి మానాన అవి పోవు. పైగా విపరీతమైన దుమ్మును రేపి మరీ వెళ్తాయి. ఈ ధూళికణాలు ఇంట్లోకి ప్రవేశించడమేగాక కళ్లల్లో చెవుల్లో దూరి కాగితాల నిండా పేరుకొని ప్రాణాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. సరే, ఇదంతా శ్రమ కూడా ఓర్చుకొని ఏదన్నా రాద్దామని దీక్షగా కూర్చుంటే అమా

మాత్రం ఎవడో ఒకడు దూకి పడతాడు. ఈ జర్నలిజం పంకంలో అస్మదాదులం ఇరుక్కున్నందువల్ల అందరికీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మొన్న మా ఊళ్ళో ఒక అమ్మాయి బావిలో పడి చనిపోయింది. దీని వెనుక బోలెడంత గ్రంథం ఉందని, మా భూమిని గుండాల సహాయంతో భూస్వామి ఆక్రమించుకున్నాడని, మున్సిపాలిటీ వాళ్ల పన్నులు భరించలేకుండా ఉన్నామని, ఫలానా ఇన్స్పెక్టర్ రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళని బెదిరించి తలో 10 రూపాయలు లంచం అడిగినారని, ఇలా తలో సమస్యని నెత్తికెత్తుకుని వచ్చి దింపి మరీ వెళ్తారు. వీళ్ళందరి సంగతి అలా ఉంచితే ఇంకో పెద్ద మనిషి మోటార్లోంచి అమాంతం దూకి, మొన్న జరిగిన మా బహిరంగ సభ వార్త ఇంకా పత్రికల్లో రాలేదేం అని ప్రశ్నిస్తాడు. కీర్తి కండూతితో అధికంగా బాధపడే రాజకీయ నాయకులతో ఒక్కోసారి తలప్రాణం తోకకొస్తుంది. ఒక్క బహిరంగ సభలో మాట్లాడి మహానాయకులమనుకుంటారు వీళ్ళు. ఫలానా మీటింగ్కి 100 మంది మాత్రమే ప్రేక్షకులు వచ్చారని ఉన్నదున్నట్టు రాస్తే, 1000 మందని రాస్తే నీ సొమ్మేం పోయిందయ్యా అని చిత్కరిస్తారు. పత్రికల్లో వార్త గాని వ్యాసం గాని రావడంతో తమ తమ సమస్యలన్నీ తీరిపోతాయన్నంత ఆదుర్దతో ఉండేవాళ్ల సంఖ్య అధికతరం. ఇవన్నీ నిత్యకృత్యాల కింద మారిపోయినాయి. ఒక్కొక్కసారి తలుచుకుంటే వీళ్ళంతా నన్ను భయంకరంగా పరిహసిస్తున్నారా, లేక నేను వీళ్ల వాంఛలతో ఆడుకుంటున్నానా అనిపిస్తుంది. ప్రముఖ కవి రచయిత మలయశ్రీ, కరీంనగర్కు చెందిన మలయశ్రీ గారు కరీంనగర్ జిల్లా చరిత్ర అని పరిశోధక గ్రంథాన్ని వెలువరించి PhD పట్టా పొందినారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి. వీరు భౌతికవాది అనే ఒక పత్రిక కూడా నడుపుతారు. హేతువాదిగా వీరు ప్రసిద్ధులు. 4 భాషలలో తెలుగు సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో వీరు శత గ్రంథకర్త, ప్రతిష్టాత్మకమైన ఎన్నో అవార్డుల విజేత. కేజీ నుంచి పీజీ వరకు వీరి పుస్తకాలు వ్యాప్తిలో ఉన్నాయి. మహాకవి, మంచి కవి, మనసు కవిగా పేరు పొందిన మలయశ్రీ నిజానికి మనిషి కవి, అచ్చంగా భౌతికవాది, ప్రముఖ బౌద్ధ రచయిత, బాల సాహిత్యంలో తెలంగాణలోనే మేటిగా ప్రసిద్ధుడు. సామాజిక సమత మమతల కోసం ఆరాటపడే అక్షర పోరాటం చేసే మలయశ్రీ గారి అమ్మ గురించి రాసిన పద్యాలు మలయశ్రీ గారి మాతృశ్రీ పద్యాలు. అమ్మ ఎనంగనే మనసునందున సంబరమొల్కుచుండునే, అమ్మహనీయ ప్రేమమయమైన పదార్థముకో యథార్థమౌ, అమ్మ స్వరూపమే మనల హాయిగా నూయలలోచి కాచునో, అమ్మ నిజమ్ము నమ్ము ముగురమ్మల మూలపుటమ్మ తమ్ముడా. 9 మాసముల్ ముదముతో మము నీదు ప్రశాంత గర్భ గోలమ్మున పెంచి, నీదు విమలంబగు రక్తము దారవోసి ప్రాణమ్ముల నిచ్చినావు కరుణామయి, నీదు రుణమ్ము మేము నిక్కముగా తీర్చలేము కలకాలము నీ పద సేవ చేసినన్. కమ్మని నీదు చేత కలకాలము గంజిని త్రావుచుండినన్, కమ్మగనుండు మాకు పులగమ్ములు తీయని పాయసమ్ములన్ ఇమ్ముగా తిన్నయట్టు ఒరులెంతగా పెట్టిన అట్లు తోచదేమమ్మ, త్వదీయ హస్తగుణమా ఇక నేమని చెప్పగలుగుదున్. కన్న నిసుంగుగాంచి కడకన్నుల బాష్పకణాలు రాల్చుచున్, కన్నయ్య పెద్దవాడై వకాలతు జేయును డాక్టరవును, తానున్నతుడవుచు తండ్రికి మహోన్నతి ఖ్యాతిని గూర్చు, అంచు నీవన్న ప్రియోక్తులన్నీ వినువారల నూయలలూగజేయవే. ఒక దినం ఆత్మజుండు తినకుండిన ఎంతగా కుందిపోదు అమ్మ, కడుపు తీపి అయ్యదియే మాకు స్ఫురించదు మాతృదేవి, ఓపిక గలదానవై ఇటుల పెంతువు ప్రేమన, కాని వృద్ధవై ఒక పలుకైన గాని అననోపవుగా సుతుడెట్లు చూచినన్. తప్పుడు దారులన్ జనగ తండ్రి ననున్గని కోపగించని వెప్పుడు నా దిశన్ నిలుతు వింతియే, కాని నిజంబు చెప్పవే అప్పుడదేల తెలిసెను దయామయి ప్రేమమయి, నయాన నా తప్పులు సైచువమ్మ ఇక త్రప్పుడు త్రోవల పోవనెప్పుడున్. కొడుకును కోడలిన్ గనుచు కోరికలెల్ల ఫలించినట్లుగా నడిచెదవు, అంతేగాని ఒకనాడును కోడలి వెక్కసంబునన్ కొడుకుకు చెప్పబోవు. కనగోరుచు వారల కూర్మి పెంపులన్ కడలియనీ మనస్సు కన కష్టముగాని అపారపారమున్. వారు వీరు కొడుకు వైఖరుల్ నీతోడ చెప్పినంతనే నీవు చిన్నబోయి, కాడు నా కొడుకులటులాడకుడీ రీతి అని వారి నంపింతు అతి వినయత. సుతుడింటికి చేర వితతోడ విషయంబు పలుకనెంతువు తిరిగి పరితపింతు ఎట్టకేలకు వద్దు.

0: వద్దు ఈ బుద్ధి అని వల్కుదెంతో నీతిని భావి చింత ప్రీతి. కొడుకు మిడిచి నిన్నే కోపగించినగాని కనలిపోదు నీవు మనసునందే. కడుపు చించుకొనిన కళ్ళపై పడునను సామెతను దలంచి జనని నీవు. అత్త అనేక రీతుల అనంత ప్రయాసల బెట్టునంచు నీ పుత్తడి బొమ్మ వంటి సుత బోరున ఏడ్చుచునున్నగాని నీ చిత్తము తత్తరంబడదే. సేమమే కోరుచు భావి దృష్టితో అత్తరునిన్ ప్రియాన నయనాంబుల నొత్తుచు ప్రీతిబుత్తువే. ఎన్ని దినాలు భూమిపైనే వసించిన లాభమున్నదే నిన్ను ప్రియాన చూడనిది. నీకై సర్వ విధాల సేవలన్ మన్నన జేయకున్న అనుమానములేదు ఫలంబు చూడగా సున్న మదంబ నీ కనుల చూపులే పాపములన్నీ బాపునే.
1: ఇంతవరకు బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత హీరాలాల్ మోరియా వచన రచనల నుండి ఒక అండిక, ఇంకా ప్రముఖ కవి మలయశ్రీ కవితా పంక్తులను చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్. రేపు పొద్దుగల 8:30 ప్రసారమయ్యే పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోటా గంధర్వ గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు మాతో ముచ్చట పెట్టుకుంటా మీకు నచ్చిన పాటలు వినొచ్చు 10 గంటల దాకా సింగిడి కార్యక్రమంలో. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 23008 నంబర్లకి ఫోన్ చేయండి. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం అల్లరి ప్రియుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడిన ఈ పాట.

పాట ఎంత గమ్మత్తైందో కదా. పాటను అర్థం చేసుకుంటూ వినాలే గాని అందులో ఎంత అర్థం ఉంటుందో. జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలనైనా ఒక్క పాటతో మనసు సంతోషంగా అనిపిస్తుంది. పాటను వినాలి అనిపించడం కూడా ఒక ఆశే కదా. ఆశ అంతులేనిది, మనల్ని ఎటువైపైనా వెళ్ళేలా చేస్తుంది ఆశ. అందుకేనేమో వేటూరు గారు ఆశ పెంచుకోకునేస్తాం అది నిరాశ స్వాగత హస్తం అని ఎంత మంచిగా రాసిండ్రు. ప్రశాంతంగా అర్థవంతంగా సాగే ఈ మెలోడీ పాటను మరి సింగడి కార్యక్రమంలో ఇప్పుడు విందాము.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வత్సరాలుగా மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
3: శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 2950801 మరొక నంబర్ 2300081.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నీ పేరు? ఉదయ్ భాస్కర్. ఏం చేస్తుంటావు? తర్వాత అంటే అయిపోయిందా లేకుంటే ఫైనల్ ఇయర్ అట్లనా? అయిపోయింది. నెక్స్ట్ ఏమి జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారా? లేదు, నా పేరు రమాదేవి. వెంకటేష్ అంటే ఇష్టమా?
1: ఎక్కువ అంటే నాకు మన నేషనల్ స్టార్ నాని కూడా ఇష్టం. నాకు ఆయన మూవీస్ కూడా చూస్తుంటాను. మీరు ఆయన మూవీస్ నుంచి సాంగ్స్ వేస్తున్నారో లేదా తెలియదు, కానీ సరే
0: మేము శ్రోతలు అడిగిన పాటలు వినిపిస్తాము. మీరు ఎక్కడి నుంచి ఉదయ్ భాస్కర్?
1: ఇక్కడే వరంగల్. వరంగల్ దగ్గర కాజీపేట.
0: ఓహో, ఎండలు ఎట్లా ఉన్నాయి మరి అక్కడ?
1: ఇక్కడ వరంగల్ చాలా చాలా ఉన్నాయి.
0: ఇప్పటిదాకా జూన్ నెల కూడా అయిపోస్తుంది, వర్షాలు అయితే లేవు. ఇప్పుడు
1: వర్షాలు ఉన్నదాకా ఊరించినాయి, కానీ మన వర్షాలు మరి దేశంతో ఎల్నినో తుఫాను దాని ప్రభావం అంటున్నారు. మరి ఏంటో అసలు?
0: అవునవును, దాంతో వర్షాలు ఉండేయంట ఈసారి. తక్కువ వర్షపాతం అన్నింటికి ఇబ్బందులు కదా, వర్షపాతం లేకుంటే. సరే ఉదయ్ భాస్కర్, నువ్వు అడిగిన పాట వస్తుంది, విందామా? మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే.

శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. శ్రోతలు, మీరు వినాలి అనుకున్న పాటలను ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. మీరు కోరిన పాటలను పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం 5 ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో మీ ఉత్తరం చదివి పాటను వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ ఆదిలాబాద్, 50401. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు నిజామాబాద్ జిల్లా నుంచి స్వప్న, సోని, విజయ, రాజు, వివేక్, నారాయణ, లక్ష్మి, వీళ్ళు జైబోలో తెలంగాణ సినిమా నుంచి ఉండి ఉండని పువ్వు అనే పాటను కోరిండ్రు. మరి వాళ్ళు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసిద్దాము.

0: శ్రోతలు మనతో మాట్లాడడానికి ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: ఆ నమస్తే. మీ పేరు, మీ ఊరు చెప్తారా?
1: నా పేరు జీదత్తు మేడం.
0: ఆ దత్తు, ఏం చేస్తుంటారు?
1: అర్లీబీ. అవును మేడం.
0: ఏం చేస్తుంటావు దత్తు?
1: వ్యవసాయం మేడం.
0: మరి ఈసారి వర్షాలు లేవంట, మరి ఎట్లా చేస్తారు?
1: వర్షాలు లేవు మేడం, పచ్చి అయితే మొత్తం పచ్చి పెట్టేస్తాం మేడం. వాటి సోయాబీన్ ఓసేది ఉన్నది, పోయి పత్తి పెట్టి వర్షం కొరకు చూస్తుంది మేడం.
0: అయ్యో, మరి వర్షాలు లేవు కదా, పత్తి పెట్టినావు, మరి అవి మొలుస్తాయా, మొలకలు వస్తాయా అంటారా?
1: మొలకలు రాలే మేడం, ఈ రోజు పోయి చూసేసిన చేనులకు.
0: ఆ మరి నీళ్లు లే, నీళ్లున్నాయా మీ చేనులో?
1: నీళ్లున్నాయి కానీ పెట్టట్లేదు మేడం.
0: ఆహా, మరి పెట్టి
1: నీళ్లు పెట్టి మొలిపిస్తే పుచ్చొస్తుంది మేడం. మళ్ళా
0: మళ్ళీ తర్వాత పెరిగిన కొద్ది కూడా నీళ్లు సరిపోవు కదా?
1: సరిపోతాయి కానీ పుచ్చొస్తాయి. ఇంతకు ముందు 4-5 ఏళ్ల కింద పెట్టిన మేడం నీళ్లు.
0: ఆహా, అంటే మనము
1: పెడితే అంత పెట్టి మొత్తం పుచ్చొచ్చేసింది.
0: మీదికించి నీళ్లు వస్తున్నాం కానీ వర్షాలు పడితే కింద భూమి తడుస్తుంది కదా, దాంతో లోపల భూమి కూడా కొంచెం పదను ఉంటది. ఇట్లా మీదికించి పోస్తే కంటే లోపల నుంచి వేడి అనేది పైనకే కొడుతుంది కదా.
1: అవును మేడం.
0: మరి ఇప్పుడు పత్తి పెట్టి, అవును ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు ఎల్నినో ప్రభావం తోటి. మరి ఒక పెద్ద వర్షం పడే వరకు పెట్టకుండా ఉండాల్సింది మీరు. ఇగో మా రైతులకి ఎట్లంటే మిరుగైందంటే కదా, మీ ఇప్పుడు విత్తనాలు పెడదామా అని అన్నట్టు ఆలోచన ఉంటది.
1: అవును మేడం, కనీసం కొద్ది లేట్ వచ్చింది మేడం.
0: అవును,
1: ఎందుకంటే ఇప్పుడు పున్నం వస్తుంది చూడు, వచ్చేది చెట్ల పూజలు చేస్తారు
0: వట సావిత్రి పున్నం,
1: అది అప్పుడు వర్షాలు పడతాయి మేడం. ఈసారి అది కొద్దిగా 15 రోజులు
0: లేట్ వచ్చింది, అధిక మాసం అచ్చుడికి అట్లా అయిపోయింది. వర్షాలు
1: చెట్ల పూజలప్పుడు మొత్తం వర్షం ఫుల్ పడి ఉండే మేడం.
0: పోయినసారి వర్షాలు ఎక్కువ ఉండే, ఈసారి ఈ టైం దాకంటే మస్తు పడ్డాయి వర్షాలు. పోయిన సంవత్సరం ఇప్పటి వరకు ఒక అసలు చిన్న చిన్న జల్లులు తప్పించే అసలు వర్షం కూడా కాదు పడుతుంది కదా.
1: అవును మేడం,
0: చాలా కష్టంగా ఉంది రైతులకు గానీ అందరికి. అవును, మళ్ళీ వేడి సాయంత్రం అయిందంటే మొగులైతుంది, గాలితోటి ఉన్న మొగులు కూడా వెళ్ళిపోతుంది కదా. మొగులయ్యేసరికంటే అబ్బా వర్షం పడుతుంది అన్నట్టు సంతోషం అనిపిస్తుంది.
1: సాయంత్రం వర్షం వస్తుంది.
0: అవును అవును,
1: సాయంత్రం అయితే చల్లగా గాలి వచ్చుడుకు మొగులేసిపోతున్నాం మేడం.
0: నిజమే. సరే మరి చాలా మంచిగా మాట్లాడినారు దత్తు గారు. మరి మా శ్రోతలకి మాకి ఏ పాట వినిపిస్తారు ఇలా
1: మేడం? కుబుసా మూవీ నుంచి పల్లె కన్నీరు పెడుతుంది పాట కావాలి మేడం.
0: సరే, తగ్గట్టు సాంగ్ మేడం. ఓకేనండి, మీరు అడిగిన పాట వినిపిస్తాను.

0: ไม่ถูกเธอละ
1: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో
2: మేడం, నమస్తే.
1: నమస్తే, మీ పేరమ్మా?
2: కవిత నా పేరు మేడం.
1: కవిత, ఎక్కడి నుంచి చేస్తున్నావు కవిత?
2: మాది నిపాని పిప్పల్ కోట మేడం, భీంపూర్ మండల్ మాది.
1: ఓహో, ఏం చేస్తుంటావు?
2: ఏం లేదు మేడం, ఇంట్లో పని చేసుకొని ఇంట్లోనే ఉంటాయి ఇక నేను.
1: చాలా పెద్ద పనే కదా చేసుడు
2: కదా,
1: అందరికి సెలవు ఉంటది అని సెలవు ఉండదు కదా.
2: ఇద్దరు బాబులు అమ్మ నాకు ఆడిపిల్లలు లేలుగా పని ఎక్కువనే ఉంటది, ఆడిపిల్లలు వల్ల కొంచెం పని
1: కొంచెం తక్కువనే ఉంటది. నిజమే, ఆడపిల్లలు ఉంటే
2: పానం మంచిగా లేకున్నా కానీ కొంచెం మగపిల్లలు కొంచెం మనకు చేయాలి, ఆడపిల్లలు ఉంటే కొంచెం మనకు చేస్తుంది.
1: ఏదన్నా పనికి ఆసరవుతారు ఆడపిల్లలు కదా. మగ పిల్లలది ఎప్పుడు బయట ఆడుకున్నాడు బయట.

0: తిరగడము ఆలోకం ఉంటది. కొంతమంది మగపిల్లలు చేస్తారు, మగపిల్లలు కూడా.
1: మా పెద్ద బాబు చేస్తాడు కానీ చిన్న బాబు చేయడిగా.
0: ఏం చదువుతున్నారమ్మా పిల్లలు?
1: మా పిల్లడు ఇప్పుడు పెద్ద బాబేమో 12వ తరగతి, చిన్న బాబేమో 8వ తరగతి. ఇప్పుడు
0: మరి స్కూల్ కి వెళ్తున్నాడా చిన్న బాబు?
1: వెళ్తుండే వెళ్తుండే.
0: ఎక్కువ ఎవరు అల్లరి చేస్తారు ఇద్దరు పిల్లల్లో? అందుకొరకే చిన్నోళ్ళు చిత్రాంగులు అంటారు కదా. చెప్పిన మాట వినరు. మనం కూడా చిన్నోళ్ళని కొంచెం గారాబం చేస్తాము. పిల్లలుంటేనే కదా ఇంట్లో అంటే అంత సంతోషం, పండగ లెక్క అనిపిస్తుంది రోజు కూడా. అవును అంతే. పిల్లలు ఇప్పుడు అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొంతమంది పిల్లలు 8వ తరగతి నుంచే హాస్టల్ అటు ఇటు వెళ్ళిపోతారు, కొంతమంది పిల్లలు 10వ తరగతి దాకా మనతోటే ఉంటారు. 10వ తరగతి అయిందంటే ఇక మొత్తం బయట చదువులు, బయటనే జాబులు అవి అనుకుంటూ ఉండిపోతారు కదా. కాబట్టి ఇప్పుడే ఇక ఉన్నసేపు ఉన్నంతసేపే పిల్లలు మనతోటి ఎంజాయ్ చేసుడు కానీ ఏదైనా కోపాలు అన్ని కదా. అయ్యో మీకు ఆడపిల్ల లేదని చాలా బాధపడుతున్నట్టున్నారు మీ మాటలలోనే తెలుస్తున్నది. ఆడపిల్ల ఉంటే ఇంటికి లక్ష్మే కదా. అవునవును. ఏదైనా పండగ గాని ఏమైనా ఫంక్షన్లు గాని వచ్చినాయంటే ఆడపిల్లకి ఎన్ని కొనుడు అన్ని ఉంటాయి కదా. చాలా మంచిగా మాట్లాడినావు కవిత. మరి ఇవాళ సింగిడి కార్యక్రమంలో ఏ పాట వినిపిస్తావు మా అందరికి? పుట్టింటికి రా చెల్లి. ఎందుకు ఆ పాట అంటే ఇష్టం? మీ అమ్మ వాళ్ళది ఎక్కడ ఊరు మరి? అవును. మీకెంత మంది అన్నదమ్ములు?
1: మాకు 3 అన్నదమ్ములు అమ్మ, ఒక్క నడిపి తమ్ముడు చనిపోయాడు.
0: అక్క చెల్లెళ్ళు ఎంత మంది?
1: 3 అన్నదమ్ముల.
0: ఓహో, మరి ఎప్పుడైనా మంచిగా అందరు ఒకసారి కలిసినప్పుడు మళ్ళీ అంటే తల్లి గారింటికి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఏడుపు వస్తుంది కదా. అది వేరే సత ఉంటది. ఇది అత్తగారి ఇల్లు మనదే అయినా కానీ కొంచెం ఇక్కడ ఏదో ఒక భయం అన్నది మనసులో ఉండిపోతుంది. ఎంత ఫ్రీగా ఉన్నా ఎంత మంచిగా చూసుకున్నా కదా.
1: ప్రేమ చేసే తమ్ముడే చనిపోయింది అమ్మా, బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
0: సరే అమ్మా కవిత, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి?
1: మేడం థ్యాంక్ యూ
0: ఫోన్ చేసినందుకు, ధన్యవాదాలు నీకు. సరే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ శ్రోతల సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు, టిఫిన్ బాక్సులు కొనే హడావిడి అంతా ఇంత కాదు. కొందరు తల్లిదండ్రులు ఏవైతే ఏమని కొంటే మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ఆకట్టుకునేలా కొత్త కొత్త డిజైన్ల వంటివి కొంటారు. ఇక మార్కెట్లోకి ప్రతి సంవత్సరం పిల్లలను

0: ఆకర్షించేలా ఎన్నో వస్తువులు వస్తుంటాయి. వస్తువులో కొంచెం కొత్తగా కనిపించినా పిల్లలు దాన్ని చూసి మురిసిపోతుంటారు. అంతేకాకుండా దోస్తులకు చూపిస్తూ సరదా పడుతుంటారు. అందుకేనేమో పిల్లల స్టేషనరీలో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తుంటాయి. కొందరు పిల్లలు నచ్చింది కొనివ్వకపోతే మొండి పట్టు వేస్తారు. ఇగో మా దోస్తు దగ్గర ఇదే ఉంది, నాకు ఇదే కావాలి అంటారు. పిల్లలపై కోప్పడకుండా అర్థమయ్యేలా చెప్పి నచ్చినవి కొనియండి. ఇక బుక్స్ కవర్స్, లంచ్ బాక్స్, పెన్సిల్స్, కొత్త బ్యాగులు వేసుకొని మొదటి రోజు మంచిగా పోతారు. మళ్ళీ మళ్ళీ అవి బోరైపోతాయి కదా. అందుకే అన్ని కొత్తవి కాకుండా ఏ అవసరమో అవి కొనియండి. ఎంత కొత్తవి కొనించినా పక్క పిల్లోడి దగ్గర కొత్తది కనిపిస్తే మళ్ళీ అంతే సంగతి కదా.
1: హలో
2: అని హోయినా రెడీయా?
3: యా బ్రో, జస్ట్ ఫినిష్డ్ అండ్ లెఫ్ట్ ది స్టూడియో, యు నో, అండ్ ఐ యామ్ జస్ట్ గ్రూవింగ్ ఇన్ మై కార్.
2: అవునా? ఐల్ బి ఆన్ ది స్పీకర్, లెట్స్ గో.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అనంతపురం నుంచి రాజశేఖర రెడ్డి మేడం.
0: రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తుంటారు?
1: వర్షం పడుతుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు మేడం.
0: వర్షం పడుతుందా మీకు?
1: అవును మేడం.
0: అబ్బో, మీరు చాలా అదృష్టవంతురాలండి. మీ ఊరు అటు సైడ్ మాకేమో వర్షాలు లేక వర్షం కొరకు ఎదురు చూస్తున్నాం మేము. మామూలుగా చిరుజల్లులు పడుతున్నాయి కదా.
1: అవును మేడం, ఇది ఎందుకంటే ఈ భూగర్భ జలాలు కూడా పెరిగే పొజిషన్ లో వర్షాలు కురసలే మేడం.
0: లేవు అసలుకి.
1: మొన్న 3 నెలల క్రితం వర్షాలు లేక నీళ్లు తాగేకి కూడా పడకలేదు మేడం.
0: అయ్యో, ఆహా,
1: ఇప్పుడు రోజు చల్లబడిన దాని వల్ల రోజు ఫ్రీగా అయింది మేడం.
0: కానీ ఒక గట్టి అంటే ఒక పెద్ద వర్షం పడితే అంటే భూగర్భ జలాలు కూడా నిండుకుంటాయి, కొంచెం ఎంత వేడి కూడా ఉండదు, కొంచెం చల్లబడుతుంది కదా. అసలు ఈ చిరుజల్లుతో ఎందుకంటే అప్పటి అంటే పడ్డంత సేపే చల్లగా అనిపిస్తుంది, మళ్ళీ వేడి.
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారు రాజశేఖర్ గారు మీరు?
1: నేను వ్యవసాయం మేడం.
0: ఆహా, ఏమేస్తారు మీరు?
1: ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి మేడం మాకి. సీని చెట్లు అంటారు, అక్కడ మీరు ఏమంటారు? మోసంబి అనుకుంటాను.
0: ఆహా, మోసంబి. అవును
1: అవును మేడం.
0: మళ్ళీ అంటే అవి ఎక్కడ మార్కెట్ కి తీసుకెళ్తారు? అనంతపురం డిస్ట్రిక్ట్ కి వస్తాయా?
1: అనంతపురం మార్కెట్ ఉంది, హైదరాబాద్ ఉంది, నాగపూర్ ఉంది మేడం.
0: ఓహో, అంతగానం ట్రాన్స్పోర్ట్ తిరుగుతుందా?
1: అవును మేడం. అన్ని వదిలితే ఆగ్రా మేడం.
0: ఓ, అటు సైడ్ కూడా వెళ్తాయా?
1: వెళ్తాం మేడం. ఎక్కడ మార్కెట్ రైజ్ లో ఉందంటే అక్కడ పంపిస్తాం మేడం.
0: ఓహో, అంటే మీరు ఇక్కడ అనంతపురం మార్కెట్ కి వెళ్ళి వేస్తారు, అక్కడ నుంచి ఇక వాళ్ళు ఎటు పంపిస్తారు అన్నది వాళ్ళ ఇష్టమా?
1: అక్కడనేది ఏం లేదు మేడం, మనకి ఇక్కడ మార్కెట్ అన్నది గ్రౌండ్ లో ఉంది అనుకో, మేము హైదరాబాద్ మార్కెట్ కూడా రావచ్చు మేడం.
0: ఓహో,
1: ఇక్కడ కొనేవాళ్ళు బ్రోకర్లు కూడా ఉంటారు మేడం.
0: అవును,
1: టోటల్ దండిగా ఉంటాయి మేడం. ఒక్కొక్క కనీసం అంటే ఒక 10 లారీలు 20 లారీలు సరుకు ఉంటాయి మేడం.
0: ఓహో, అట్లానా
1: మేడం.
0: చెప్పండి, మరి సింగిడి కార్యక్రమంలో ఈ రోజు ఏ పాట వినిపిస్తారు?
1: ఆదిత్య 369 మేడం.
0: ఆ సినిమాలో నుంచి ఏ పాట?
1: జానవులే నేర జానవులే సాంగ్ మేడం.
0: సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి?
1: విందాం మేడం.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. తెలుగు సినీ నటి కాజల్ పుట్టినరోజు ఇయ్యాల. ఈమె అసలు పేరు కాజల్ ఏ కిచ్లు. పంజాబీ కుటుంబంలో పుట్టిన కాజల్ ముంబైలోనే తన చదువు పూర్తి చేసింది. 2007లో తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఇదే సంవత్సరంలో వచ్చిన చందమామ సినిమాతో అభిమానులకు దగ్గరైంది. తెలుగులోనే కాకుండా తమిళ హిందీ సినిమాల్లో నటించింది కాజల్. ఆ తర్వాత మగధీర, ఆర్య, డార్లింగ్, బృందావనం, నాయక్, బిజినెస్ మ్యాన్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన కాజల్ 3 సైమా అవార్డులు, ఇంకా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటనకు ఉత్తమ నటి అవార్డును అందుకుంది. 2020లో కాజల్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. మరి ఇలా కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈమె నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా నుంచి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वर्क फ्रॉम होम, हाई सैलरी, जस्ट ओके क्लिक लो। अरे वाह,
4: चिक्कुकुंदी,
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇవాళ రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దీంట్లో జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి 29501, మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. సహాయ నటుడు ప్రతినాయకుడు అయిన ఆశీష్ విద్యార్థి పుట్టినరోజు ఈయల్ల. ఢిల్లీలో పుట్టిన ఈయన 1992 ముంబైకి మారాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమాలో మొదటిసారిగా నటించాడు. అయితే ద్రోహ కాల్ హిందీ సినిమా 1995 విడుదలైన ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు వంటి సినిమాల్లో నటించాడు. 11 భాషలలో 300 పైగా సినిమాలలో నటించిన ఆశీష్ సౌత్ ఫిలింఫేర్ అవార్డు, 2 ఫిలింఫేర్ అవార్డులకు నామినేషన్కు ఎన్నికయ్యాడు. గుడుంబ శంకర్, పోకిరి, నాన్నకు ప్రేమతో, కంత్రి, జనతా గ్యారేజ్, అన్నవరం, శ్రీరామ్, చిరుత ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఆశీష్ మినుగురులు సినిమాకు ఉత్తమ పాత్రోచిత్ర నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. మరి ఇప్పుడు విందాం పోకిరి సినిమాలో నుంచి ఆశీష్ విద్యార్థి సంభాషణ.
2: ఈ వాటర్ బాటిల్ ని కాల్చు.

0: శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగరి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుంటి పాట అయినట్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు రాత్రి 10:30 మధురిమలో మనసుకు హత్తుకునే హాయన పాటలను ఇనుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
1: ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్యమంత్రిని కోరారు. దీనివల్ల వేల మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ పథకంలో జల సంరక్షణ, గ్రామీణ జీవనోపాధి, మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ కేటగిరీల్లో 318 పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఇది రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్టంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈవేళ నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట వ్యాప్తంగా దీనికోసం 37 హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు జాతీయ పఠన దినోత్సవం జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ పణికర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా పఠన దినోత్సవాన్ని ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే రిక్వెస్ట్ పంపించండి. మా నెంబర్ 0402324082, మీ పేరు, అలాగే మీకు నచ్చిన పాట పేరు.

ఎవర్ గ్రీన్ హిట్స్లో సిద్ శ్రీరామ్ పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ఈ పాటను రిక్వెస్ట్ చేసిన శ్రోతలు శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నేదునూరి కళ్యాణ్చారి, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జాన్కంపేట్ నుండి సునంద, చింత వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.

0: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేషా శ్రోతల కోసం కూడా ఈ పాట వినిపించాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లబ్ లో సమయం 10:22:39. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో పుష్ప 2 మూవీ కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సుభరిక్ ట్రాక్.

0: ఇదే పాటను మాకోసం వినిపించమని కోరిన శ్రోతలు జమీలా, అమీన్ ఖాన్, నోమన్ ఖాన్, సాయిష్ట, జబీన్, ఖమ్మం నుండి రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం కూడా ఈ పాట వినిపించాను.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ యాదాద్రి భువనగిరి వలగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునరి లక్ష్మయ్య, జంగమ్మ, నిహారిక, వినోద్ కుమార్, పూర్ణ తేజశ్రీ, తనజశ్రీ, హరిదీక్షిత్ కోరుతున్నారు. అలాగే వెంకటేష్ నందిపేట నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2000.

0: 26 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వి మూవీ కోసం అమిత్ త్రివేది, సాహస తిరుపతి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండారావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, అలాగే బొమ్మలగుడి నుండి అరుణ్, విజయ్, కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. స్టూడియో క్లబ్ లో సమయం 10:42:59. ఇప్పుడు వినబోతున్న పాట ఇష్క్ మూవీ నుండి రాజ్ హసన్ అనూప్ శ్రావణి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి న్యావనంది నుండి శ్రీరామ హనుమాన్లు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, జిబ్లక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

0: అది
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: వసంత, హరీష్, హరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే హన్మకొండ జిల్లా నుండి సమ్మయ్య, స్వరూప, రవీందర్, ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, మిన్ను, శ్రీను, గంగాధర్, రమేష్ వారి కుటుంబ సభ్యులు ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. వీరి కోసం వినిపిస్తున్నాం భలే భలే మగాడు వై చిత్రం కోసం నాని వారి ఏర్పడిన పాట.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్కే భీ పాస్ హై, దిల్లీకే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతుల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసుని మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ లో. చివరిగా వినబోతున్న పాట ప్రేమ కావాలి చిత్రం కోసం అనూష్ అంజనా సౌమ్య పాడిన పాట. భువనచంద్ర సాహిత్యానికి అనుప్రభేన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, సుంతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి, అలాగే వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ పెద్దంబర్పేట నుండి, గుండు అంబద, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య కోరుతున్నారు. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. 11 గంటలకి వార్తల ముఖ్యాంశాల అనంతరం లక్ష్మీ ప్రసన్న ఆర్జే, నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు.
1: Listen to my heart, it's beating for you. Listen to my heart, it's waiting for you.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు. అమెరికాలోని డల్లస్లో 31వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరగనున్న G20 సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వీక్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆహ్వానాలందాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేయనున్న జీరామ్జీ పథకం విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం అనుసరించిన విధానంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. ఆ రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దీపికా పండే సింగ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెలఖరులో జరగనున్న బీజేపీ రాష్ట కార్యవర్గ సమాపేశానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్ను ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆహ్వానించారు. గురువారం ఢిల్లీలో ఆయన నితిన్ నబిన్ను కలుసుకున్నారు. పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గతంలో డీసీసీ అధ్యకులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారని గుర్తు చేశారు. గురువారం నాడు ఎంపీ ఎమ్మెల్యేల కల్చరల్ సెంటర్లో కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యకుల సమావేశం జరిగింది. వైద్య కళాశాలలో 344 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఈ నెల 22వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డీఎంఈ కార్యాలయం తెలియజేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఈ విభాగం ఆర్థిక పరమైన అంశాలనే డీఎస్హెచ్ పేరిటే కొనసాగనున్నాయి. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నేరాల నియంత్రణలో విశిష్ట సేవలందించే అటవీ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ రూల్స్ 2026ను రాష్ట ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానంలో భాగంగా 4 పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రోజు ప్రపంచ సికిల్ సెల్ నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైన రక్త రుగ్మత. దీనివల్ల ఎర్ర రక్త కణాలు వాటి సాధారణ గుండ్రని ఆకారం కోల్పోయి నెలవంక ఆకారంలోకి మారతాయి. వ్యాధి నిర్మూలన కోసం పరిశోధనలకు మద్దతు ఇవ్వడం, ముందస్తు పరీక్షలను ప్రోత్సహించడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చూడడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోల సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఒక సూపర్ స్టార్, ఒక ప్రముఖ దర్శకుడు, మరో స్టార్ హీరో భారీ తారగడంతో విడుదలైన సినిమా అది. స్టార్టింగ్ లో ప్రేక్షకులు కన్విన్స్ అవ్వలేదు. రెండు మూడు నాలుగైదు రోజుల తర్వాత చూడండి, జనాలకు విపరీతంగా నచ్చేసి థియేటర్స్ కి క్యూ కట్టారంతే. డబ్బింగ్ సినిమానే అయినా స్ట్రైట్ తెలుగు పిక్చర్స్ కి ధీటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అంతేనా, ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ క్లాసిక్ హారర్ గా నిలిచింది. అర్థమైందా ఆ సినిమా ఏంటో? ఎస్, చంద్రముఖి. మూవీ రివ్యూ ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో మీకోసం. స్టే ట్యూన్డ్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి,

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రముఖ దర్శకుడు పి వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ హీరో ప్రభులతో మల్టీ స్టారర్ గా రూపొందించిన క్లాసిక్ హారర్ చంద్రముఖి. 2005లో విడుదలైన ఈ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. మరి పాట వినిపిస్తాను, ముందుగా

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా హారర్ అంటే వీలైనంత తక్కువ లైటింగ్ తో, భయం కలిగించే సౌండ్ ఎఫెక్ట్స్ తో, కాస్త నెగిటివ్నెస్ ఉండే రివెంజ్ స్టోరీలే తెలుసు మనకు కదా. సినిమా చూస్తున్న సేపు భయం భయంగానే ఉంటుందిగా, తప్ప ఎక్కడ ఫీల్ గుడ్ అనేది అనిపించదు మనకు. కానీ అలాగే కాదు, ఇలా కూడా ప్రేక్షకులను భయపెట్టొచ్చు, సక్సెస్ అవ్వచ్చు అని చంద్రముఖితో ప్రూవ్ చేశారు దర్శకులు పి వాసు. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూనే ఉండండి మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు వినిపిస్తున్నాను ముత్తు సినిమా నుంచి ఎనర్జెటిక్ డ్యూయెట్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మూవీ రివ్యూ వింటున్నాం, గుర్తుకొస్తున్నాయి. చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జ్యోతిక, నయనతార, నాజర్, వడివేలు ఇంకా భారీ తారగడంతో స్క్రీన్ అంతా కన్నుల పండుగ కనిపిస్తుంది. ఇక స్టోరీ కోసం దర్శకుడు ఎంచుకున్న ప్యాలెస్ అయితే మామూలుగా ఉండదు. రాజుల కాలం నాటి అలంకరణ వస్తువులు, సిల్క్ కర్టెన్స్, భారీ భారీ ఫ్లవర్ వాజులతో ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సినిమాను ఒక పాజిటివ్ వైబ్ తో చూడటానికి దర్శకులు తీసుకున్న జాగ్రత్త ఇది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తాను చంద్రముఖి సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట. ఆ తర్వాత చెప్పుకుందాం మరిన్ని కబుర్లు. స్టే ట్యూన్డ్.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీయాన్ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హారర్ సినిమాలో అసలు పాటలే ఉండవు, ఉన్నా అవి మనకు నచ్చి సూపర్ హిట్ అయ్యేలా అస్సలుండవు. ఏదో

0: సిచ్యుయేషన్ పరంగా వస్తూ ఉంటాయి. కానీ చంద్రముఖి మ్యూజికల్ హిట్ అని మనందరికీ తెలుసు కదా. సిచ్యుయేషన్ ని క్రియేట్ చేసుకుని మరీ చక్కటి పాటలు ఉండేలా చూసుకున్నారు వాసు గారు. ఇందాక విన్నాం కదా అత్తిండు, అదేంటంటే సంగీతం గొప్పతనం గురించి తెలియజేసే పాట. ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకుని హీరో హీరోయిన్ కి చెప్పేలా ఉంటుంది ఆ పాట, అద్భుతమైన పాట. మరోటి విన్నాం చిలుక పద పద కైట్స్ పతంగులు ఎగరేసేది. అసలు మన వివిధ భారతిలో సంక్రాంతి కనుమ పండుగ వస్తే ఆ పాట లేకుండా అయితే ఉండదు. ఇన్ని సంవత్సరాలు 20 ఇయర్స్ అవుతుంది కదా కదా, అది అది గొప్పతనం, ఆ పాటలు గొప్పతనం. ఇప్పుడు వినబోయే పాట ఒక సందర్భం అంటే నిశ్చితార్థం సందర్భంగా క్రియేట్ చేసిన ఒక పాట. ఇది కూడా సూపర్ హిట్ సాంగ్. ఇక విద్యాసాగర్ గారు అందించిన నేపథ్య సంగీతం స్వరకల్పన చేసిన పాటలు టైమ్లెస్ మాస్టర్ పీస్లు అంతే కదా. ఇప్పుడైతే పాట వినిపిస్తున్నాను. ముందుగా
1: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రముఖ నటుడు ప్రభు తన తమ్ముడు రామ్ కుమార్ గణేశంతో కలిసి శివాజీ ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను నిర్మించారు. రజనీకాంత్ ప్రభు గారు ఇందులో ప్రాణ స్నేహితులుగా జీవించారని చెప్పొచ్చు. ఇక ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ సైకియాట్రిస్ట్ ఈశ్వర్ గా రజనీకాంత్ గారు నటించారు. అంతవరకు ఆయనను ఒక ఫుల్ లెంత్ మాస్ పవర్ఫుల్ గా చూసిన ప్రేక్షకులకి ఈ సినిమాలో ఈశ్వర్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ కాదా అనిపించింది. మొదట్లో కొంచెం టైం పట్టింది సినిమాను యాక్సెప్ట్ చేయడానికి. మరి ఆ తర్వాత ఏమేందో మీకు తెలుసు చెప్తాను. ఇంకా విశేషాలు వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు వినిపిస్తున్నాను శివాజీ సినిమా నుంచి ఈ అద్భుతమైన మెలడీ.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఉర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందు మనం అనుకున్నాం కదా ఇందాక సైకియాట్రిస్ట్ గా రజనీకాంత్ గారు వేసిన క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్ గా అనిపించింటుంది ప్రేక్షకులకి, అంటే పవర్ఫుల్ గా కొంచెం మాస్ ఎలిమెంట్స్ తో చూసే అలవాటు కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు సినిమాని. కానీ సినిమా స్టోరీ అందులో రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూశాక ఫిదా అయిపోయారు అందరూ. జ్యోతిక గారి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హీరోయిన్ గా నయనతార మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. యాక్చువల్ గా మలయాళ సినిమా మణి చిత్రతాయి ఆధారంగా పి వాసు కన్నడంలో ఆప్తమిత్రగా రీమేక్ చేసి తమిళంలో చంద్రముఖిగా రీమేక్ చేసి తెలుగులో డబ్ చేశారన్నమాట. సో అన్ని భాషల్లో విజయవంతమైన సినిమా చంద్రముఖి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను దళపతి సినిమా నుంచి ఈ పాట, ఆ తర్వాత చెప్తా మరిన్ని కబుర్లు. స్టే ట్యూన్ గుర్తుకొస్తున్నాయి.

జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం.

0: నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. డిసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్ అనే ఒక మానసిక సమస్యను, పగ తీర్చుకోవాలనుకుంటున్న ఒక ఆత్మను మిళితం చేసి కథ స్క్రీన్ పే సమకూర్చుకున్నారు వాసుగారు. కాస్త హాస్యం, కొంచెం క్లాసినెస్ జోడించడంతో క్లాసిక్ కామెడీ హారర్ గా అందరినీ అలరించింది చంద్రముఖి. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే సైన్స్ శాస్త్రం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మొత్తం సినిమా తీశారు. అంటే దేన్ని సపోర్ట్ చేసినట్టు కాకుండా, దేన్ని ఎక్కువ చేసినట్టు తక్కువ చేసినట్టు కాకుండా బ్యాలెన్స్డ్ గా అనమాట మొత్తం సినిమా అలాగే తీశారు. ఇక క్లైమాక్స్ కూడా కంక్లూజన్ ఇవ్వడం చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది మనకి సినిమా అంతా కూడా ది ఎండ్ వరకు. ఇక మలయాళం, కన్నడ, తమిళంలో శోభన సౌందర్య జ్యోతికలు ఎవరికి వారే సాటి అన్నట్టు నటించారు. మరి ఇంకా ఉన్నాయి కబుర్లు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను చంద్రముఖి సినిమా నుంచి అద్భుతమైన పాట. ఆస్వాదించండి మరోసారి కాలం తెలియని ఈ కాలం పాటని. అంటే మనం ఎన్నిసార్లు విన్నా తెలీదు అంత అద్భుతంగా ఉంటుంది పాట. టైం తెలీదు పాట వింటున్నంతసేపు. ఆస్వాదించండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. April 14, 2005 తెలుగులో అయితే, అంటే మన తెలుగులో చెప్పాలంటే సంక్రాంతి సందర్భంగా విడుదలైన చంద్రముఖి అఖండ విజయాన్ని సాధించింది. 19 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం దాదాపు 60 నుంచి 90 కోట్లు వసూలు చేసిందంటేనే తెలుస్తుంది కదా ఈ సినిమా జయత్రయాత్ర. అండ్ మీకు తెలుసా, హైదరాబాద్లోని శాంతి థియేటర్లో 890 రోజులు ప్రదర్శించబడి ఆ సంవత్సరం అత్యధిక వసూలను సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, నిజమే, కానీ కొన్ని సినిమా స్టోరీలకు రిపీటెడ్ బ్యారియర్స్ కూడా ఉండవని నిరూపించిన చిత్రం చంద్రముఖి. ఆల్రెడీ 4 భాషల్లో విడుదలై విజయవంతం అయ్యే అవడమే కాకుండా మళ్లీ మళ్లీ ఆ స్టోరీతోనే సినిమాలు వచ్చాయంటే ఆడియన్స్కే కాక సినీ ప్రముఖులకు ఎంత నచ్చిందో అర్థమవుతుంది. నాగమల్లి, చంద్రముఖి 2 ఈ విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి కొంచెం ప్లెజెంట్గా, మరికొంచెం భయంగా, ఇంకొంచెం ఎగ్జైటింగ్గా, అప్పుడప్పుడు నవ్వుతూ, పాటల్ని ఆస్వాదిస్తూ, కాస్త సానుభూతి చూపిస్తూ, సకుటుంబ సపరివార సమేతంగా చూసే క్లాసిక్ కామెడీ హారర్ మ్యూజికల్ రీమేక్ మూవీ చంద్రముఖి.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि वैश्विक अनिश्चितता और व्यवधान के बीच भारत विश्व के एक विश्वसनीय और स्थायी साझेदार के रूप में उभर रहा है. फ्रांस में कल रात भारतीय समुदाय को संबोधित करते हुए श्री

0: ఆకాశవాణి వివిధ భారతి 102.FM విబి స్టూడియోల సమయం 12:05 దాటింది. స్టేట్ 24 చైతన్య స్ఫూర్తి.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక

0: భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. సమ్మర్ అంటే సెలవులు, మండే ఎండలే కాదు, స్వీట్ స్వీట్ మామిడి పళ్ళు కూడా గుర్తొస్తాయి మనకు కదా. ఎంత తీయగా ఉంటే మామిడి పళ్ళు అందరు ఇష్టంగా తింటారు. మామిడి పండ్లకు రాజు అని పిలుస్తారు పండ్లకు కదా, మామిడిని. మన భారతదేశంలో లభించే వందలాది మామిడి పండ్లలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కానీ వీటన్నిటిలోకి మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ మట్టిలో పండే నూర్జహాన్ మామిడి అత్యంత విలక్షణమైనదట. అసలు పేర్లోనే ఉంది చూడండి ప్రత్యేకత, నూర్జహాన్ అంటే ప్రపంచానికి వెలుగునిచ్చేది అని అర్థం. మరి మామిడి రకం స్పెషాలిటీస్ ఏంటో చెప్తాను, ఈ నూర్జహాన్ మామిడి రకం స్పెషాలిటీస్ ఏంటో చెప్తాను. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇసుపిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. నూర్జహాన్ మామిడి పండు స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా నూర్జహాన్ మామిడి పండు చూడటానికి మిగతా మామిడి పండ్లకంటే కూడా అసాధారణంగా ఉండి నోరూరించే సువాసనతో తీయటి రుచితో పండ్ల ప్రేమికులను మంత్రముగ్ధులం చేస్తోందట. మార్కెట్లో ఒక్కో పండు 1500 నుంచి 3000 వరకు పలుకుతుందంటేనే ఈ మామిడి పండు క్రేజ్ ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు కదా. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. చెప్పే ముందు ఒక మంచి పాట వినిపిస్తాను హాయ్ నాన్న సినిమా నుంచి. అంతకంటే ముందుగా ఒక స్పాట్, ఆ తర్వాత పాట. స్టే ట్యూన్డ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్
1: చేస్తున్నారు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. మామిడి పండ్లలో అరుదైన రకమైన నూర్జహాన్ మామిడి పండు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు తెలుసా, శివరాజ్ సింగ్ ఈ అద్భుత ఫలాలను సాగు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ అరుదైన పండ్లను పండించే శివరాజ్ సింగ్ ఏమంటాడో తెలుసా, నా తోటలో పండే నూర్జహాన్ మామిడి పండు నిజంగా ప్రకృతి ఇచ్చిన వరం. దీని రుచి సాటి లేనిది. ఒక బొప్పాయి పండు కంటే పెద్దదిగా కనిపించే ఈ పండు 3 నుంచి 5 కిలోల వరకు ఉండటం దీని ప్రత్యేకత అని సగర్వంగా అంటాడు. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో బద్రీనాథ్ మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూట్ మీకోసం ఆన్ ద వే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మామిడి పండులో అరుదైన నూర్జహాన్ మామిడి పండుగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఈ నూర్జహాన్ చరిత్ర ఇప్పటిది కాదు, 50 ఏళ్ల క్రిందటిది. శివరాజ్ సింగ్ తండ్రి గుజరాత్ చెందిన రాజపూర్ రకాన్ని జహంగీర్ అనే మరో రకంతో అంటకట్టి ఈ కొత్త నూర్జహాన్ అనే పండ్ల జాతిని సృష్టించాడు. అప్పటి అందాల బాలీవుడ్ నటి నూర్జహాన్ పేరును ఈ పండుగ పెట్టాడనమాట. ఇక గతంలో భారత మాజీ రాష్టపతులతో సహా ఎంతో మంది దేశాధినేతలు ప్రముఖులు ఈ పండు రుచిని ప్రశంసించారట. ఎన్నో జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకునే ఈ మామిడి శివరాజ్ సింగ్ కుటుంబ 3 తరాల వారసత్వం. ప్రస్తుతం వాళ్ల తోటలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తున్నా, అంటే అన్ని రకాల పండ్లతో పాటు ఈ అరుదైన వారసత్వాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతోంది ప్రస్తుత యువతరం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. యాక్చువల్ గా మన భారతదేశం అన్ని రంగాలను అభివృద్ది చెందుతోంది. వ్యవసాయ ఆధారిత దేశంగా ప్రసిద్దిగా ఉంటూనే అన్ని రకాలుగా అభివృద్ది చెందుతోంది అనడానికి ఒక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆకాశవాణి వివిధ భారతి ఇప్పుడైతే మీకోసం వచ్చేస్తుంది ఇసుపట్ సాంగ్.

0: నీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: సమయం సరిగ్గా 12:30. ఇప్పుడు వినండి వార్తలు. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2020 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా 15,00,000 మందికి పైగా

0: లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీత్ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్టాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్దతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విపిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్టం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్టపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్టపతి అన్నారు.
1: उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9,000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा

0: लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है, ये कोई छोटी उपलब्धि नहीं है।
1: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్టాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ శాతం లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.FM బీబీ స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
0: Welcome to Eat Fit.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకి ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆకాశవాణి, వివిధ భారతి, 102.FM, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. లక్ష్మితో వింటున్నారు ఈట్ ఫిట్. పెరుగుతున్న పిల్లలు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి మనం పిల్లలకి మంచి పోషకాలు ఉన్న ఫుడ్ ఇస్తున్నామా, వాళ్ళ ఎదుగుదల కరెక్ట్గానే ఉంది కదా అనే డౌట్ ఉంటుంది. అందుకే వీటిల్లో పోషకాలు ఉన్నాయో వెతికి మరీ పిల్లలకి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఫుడ్ ఏంటో చెప్పనా? పెసర్లు, మూంగ్ దాల్. ఏదైనా సరే, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు ఎంతో అవసరమంటారు ఆరిక నిపుణులు. మరి పెసర్లు ఎంత మంచివో హెల్త్కి మీతో షేర్ చేసుకుంటాను. అలాంటి విషయాలన్నీ కూడా కీప్ లిజనింగ్ ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే మీకోసం మరో సూపర్ సాంగ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.

0: సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఆరోగ్యానికి, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకి ఎంతో అవసరమైన ముఖ్యమైన పెసరుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పెసరుల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయట. ఇది శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుందట. మరి ఇన్ని పోషకాలున్న పెసరులను మనం ఎన్ని రూపాల్లో తీసుకోవచ్చో తెలుసా? చెప్తాను, వింటూ ఉంటారుగా ఈట్ ఫిట్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఖుషీ మూవీ నుంచి ఈ మెస్మరైజింగ్ డ్యూయెట్.

0: లలిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
5: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
6: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
5: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
7: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. పెసర్లలో ఉండే పోషకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే పెసర్లను ఎన్ని రూపాల్లో, ఎన్ని రకాలుగా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చో కూడా చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్ గా పెసర్లను నానబెట్టి మొలకెత్తితే స్ప్రౌట్స్ గా తీసుకుంటాం. ఈ సంగతి అందరికీ తెలుసనుకోండి. కాకపోతే పెసర్ల సలాడ్ కూడా చేసుకోవచ్చు, తెలుసా? చాలా సింపుల్. ఉల్లి, టమాటా, నిమ్మరసం, చాట్ మసాలా కలిపి స్నాక్స్ లా తీసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి, జిమ్ చేసే వారికి ఇది మంచి ప్రోటీన్ డైట్. మరి ఇంకా ఉన్నాయి పెసర్లతో ఎన్ని వంటకాలు తయారు చేయొచ్చు, అవన్నీ కూడా హెల్త్కి ఎంత మంచివో చెప్తాను. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య ప్రసాద్ లిరిక్స్, రమ్య బెహరా గానం, అద్భుతమైన పాట. ఎనివేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. పెసర్లో ఉన్న పోషకాల గురించి అండ్ పెసర్లని ఎన్ని రకాలుగా ఎన్ని వంటకాలుగా మనం మన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చో మీకు చెప్తున్నానమాట. పెసర్లతో తయారు చేసుకునే ఫేమస్ పెసరట్టు కదా, అల్లం పచ్చిమిర్చితో తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్టు అట్టు కంటే పెసరట్టు చాలా మంచిదంటున్నారు పోషకాల నిపుణులు. మూంగ్ దాల్స్, పెసరవడలు, పెసర హల్వా, లడ్డూలు తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసుకునే వంటకాలు. సో పెసరపప్పును కేవలం పప్పుచారుకే పరిమితం చేయకుండా ఇలా డిఫరెంట్ వంటలుగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట అనేది నిపుణుల మాట. మరి ఫాలో అయిపోతారా? ఇప్పుడైతే మీకోసం వినిపిస్తున్నాను విరూపాక్ష సినిమా నుంచి మరో మెస్మరైజింగ్ సాంగ్. ఎంజాయ్ దిస్.

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాలే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్దికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం హైదరాబాద్ ఎల్వీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక వార్తల వివరంగా, అభివృద్దికి రోడ్ల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఉదయం కేంద్ర మంత్రి పర్యటించారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో 87 కోట్ల రూపాయల విలువైన రోడ్ల అభివృద్ది పనులకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా 23 జిల్లాల్లో సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఏజెన్సీలతో చర్చించారు. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకుండా 47.5 లక్షల మెట్రిక్ టన్నుల

సామర్థ్యంతో 82 సైలో టెర్మినల్స్ నిర్మించాలని, దీనికి సుమారు 4,450 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శ ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న కన్స్టక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో ఇలాంటి భారీ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. నిర్మాణ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా అభివృద్ది మరింత వేగవంతమవుతుందని చెప్పారు. రాష్టంలోని సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులకు 22, పాఠశాల విద్యార్థులకు 7, వసతి గృహ విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన, కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ స్థాయి ఇన్సెంటివ్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు నల్లకుంటలోని ఆర్టీసీ కళాభవన్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. కేంద్ర బొగ్గునుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్బంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్టంలో 20 మైనార్టీ గురుకులాల భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్టంలో చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దీనివల్ల వేలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సురేఖ లేఖ రాశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా భాగస్వాములు కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా హన్మకొండ జిల్లాలో నేటి నుంచి 25వ తేదీ వరకు నషాముక్త్ సప్తాహంను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన పోస్టును ఆవిష్కరించారు. రాష్టంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈ రోజు నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట వ్యాప్తంగా 37 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాంపులు, రిజిస్టేషన్ల శాఖ వెబ్సైట్, అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్వర్ నిర్వహణ ప్రక్రియ, ఆన్లైన్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేసేలా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం, సేవల్లో నాణ్యత మెరుగుపరచడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్టంలో నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వేళ వర్షం కురిసింది. మరోవైపు పగటిపూట వడగాలులు రాష్టాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న 146 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా 13 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

0: అవ్వాలి అని మనం గుర్తించాలి. ఈ రోజు ఎంతో మంది శారీరక మానసిక అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు. వీటికి యోగా ఒక మంచి పరిష్కారం కావచ్చు.
1: ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిదని, ఆ జాగ్రత్తల్లో యోగా ఒక ముఖ్యమైన భాగమని పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
2: యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు కానీ పెద్ద స్థలం కానీ ఏం అవసరం లేదు. రోజుకు కేవలం 20 నుంచి 30 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. శరీరం ఫిట్ గా ఉండటంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది.
1: రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జమీకుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్త మహేష్ అన్నారు. వరి వేసేవారు స్వల్పకాలిక వరి సాగు చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: చేతి బచావ్ అభియాన్ అనే కార్యక్రమం రైతులకు నేల యొక్క ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలి, అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం, పచ్చి రొట్టె ఎరువుల వాడకము, పంట మార్పిడి గురించి వివరించడం జరిగింది. పచ్చి రొట్టె ఎరువులు గా నేలలో కలియదూరినట్టయితే నేల యొక్క సారం పెరగడమే గాక రైతులు మంచి దిగుబడులు పొందుతారని వాళ్ళకి వివరించడం జరిగింది.
1: యూరియా బస్తాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ పనిచేయడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెండా పండుగలో పాల్గొని మాట్లాడారు.
4: సెస్ అని ఉండే ఇక్కడ సిరిసిల్ల సెపరేట్ గా కరెంట్ వచ్చేది. ఆ సెస్ కాస్త మంగళారత అయిపోయింది, దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే మొత్తం గవర్నమెంట్ లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు సెస్ అన్న కలిసిపోతుంటే కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు.
1: కల్తీ పానీపూరి తిని అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నిన్న రాత్రి కవిత పరామర్శించారు. దేశంలో ఈరోజు జాతీయ పఠనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ ఫణికర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్ నగర్లో పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రభుత్వ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 10 PM శ్రీ పాఠశాలల్లో కరాటే నేర్పించడానికి బ్లాక్ బెల్ట్ కలిగిన శిక్షకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అభివృద్దికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.FM బీబీ క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఫ్రైడే అంటే వీకెండ్ జోష్ వచ్చేస్తుంది అందరికీ. సాటర్డే సండే హాలిడేస్ కదా, ఇంత చక్కగా రిలాక్స్ అవ్వచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో స్పెండ్ చేయొచ్చు, అండ్ వివిధ భారతిని వింటూ ఆ హ్యాపీనెస్ ని జోష్ ను రిటెంప్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరి థింకింగ్ ఇలాగే ఉంటుంది అనుకోండి. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో? ఇక మొదలెడదామా షో టైం ని? అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ మామిడి పట్టణం అని ఏ ఊరిని పిలుస్తారు? మరోసారి వినండి క్వశ్చన్ ని, ప్రపంచ మామిడి పట్టణం అని ఏ ఊరిని పిలుస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. ఇప్పుడు క్వశ్చన్ అయితే మిమ్మల్ని మామిడి గురించి అడిగాను, కానీ పాట అయితే జాపడి వినిపిస్తున్నాను సింధ్రం ఊరి నుంచి. ఎంజాయ్ దిస్ క్లాసిక్ సాంగ్.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన సింధూరం భూమి నుంచి ఒక క్లాసిక్ సాంగ్ చేసాం. చంద్రబోస్ గారి సాహిత్యం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక అమ్మాయిని ఇలా కూడా అమ్మాయిని ఇలా కూడా వర్ణించవచ్చా అనిపించేలాగా ఉంటుంది. ఎనీవేస్ ఒక సూపర్ సాంగ్ చేసాం అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను భారతదేశంలో ఏ ఊరిని మామిడి పట్టణం అని పిలుస్తారు అని. చాలా మంది పంపించారు ఆన్సర్. అసలు క్వశ్చన్ అడగడం ఆలస్యం, అలా ఆన్సర్స్ అన్ని వచ్చేసాయి. ఆల్మోస్ట్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మళ్ళీ మళ్ళీ పేరు చదివేస్తున్నాను. సుశీల, స్రవంతి, జయలక్ష్మి, కృష్ణస్వామి, శ్రీనివాస్, సీతాదేవిక, రంగా, జాని, శెల్ల వెంకటేష్, సుగుణ, కృష్ణకుమారి, వరహరి, యశోద, జానకి, అపర్ణ, సుస్మిత, శ్రీపతి బాబు, డోనల్, సుదర్శన్, బ్రహ్మయ్య, జాకో, భూమేశ్వర్, భూలక్ష్మి, కాళ్ళ శ్రీనివాసరావు, సేర్ బాలాజీ, సావిత్రి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ మలీహాబాద్. ఉత్తరప్రదేశ్ లో ఉంది ఊరు. ఉత్తరప్రదేశ్ లోని మలీహాబాద్ ను మామిడి పట్టణం మామిడి

నగరం లేదా పట్టణం అని పిలుస్తారనమాట. అండ్ ఇక్కడ దసరి రకం మామిడి పండు ఫేమస్ అట. సో మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను జగదేక వీరుడు అతిలోక సుందర్ సినిమా నుంచి ఈ క్లాస్ అండ్ మాస్ బీట్ సాంగ్. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట అలా చూసేయండి. చిరంజీవి గారిని శ్రీదేవిని మరోసారి పాట వింటూ

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షార్ట్ అండ్ టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి చక్కటి పాట వినేశారు. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ అయిపోయారు అందరూ? అడిగేస్తున్నాను, మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని పాటలు నటించారు? యాక్చువల్ గా చిరంజీవి గారు అంటేనే డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్, ఆ గ్రేస్ కి, ఆ స్పీడ్ కి కదా. అసలు మనం అలా చూస్తూ ఉండిపోతాం, అంత స్పెల్ బౌండ్ అంతే. సో ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా ఎక్కారు చిరంజీవి గారు. అంటే ఇన్ని సినిమాలకి, ఇన్ని డాన్స్ మూమెంట్స్ కి, ఇన్ని సాంగ్స్ కి అన్నట్టు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని పాటల్లో నటించారు? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. మరి ఇప్పుడు చిరంజీవి గారి గురించి క్వశ్చన్ అడిగి పాట వేరేది వినిపిస్తా చెప్పండి. అందుకే వినిపిస్తున్నాను అభిలాష సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ సాంగ్, ఎంజాయ్ దిస్ డాన్సింగ్ నంబర్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-31-57-08 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. షో టైం టైం ఇది. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని పాటల్లో నటించారు అని. ఎంతమంది రైటర్స్ పంపించారో తెలుసా, మనకి టైం సరిపోదు, ఎందుకంటే అంత క్రేజ్ మరి మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ అంటే. మరి రైటర్స్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. రాకేష్, ఫరీద్, పానుగంటి రవిగౌడ్, ప్రేమనాథ్, కళావతి, హర్షిణి, పోలేపల్లి శ్రీనివాస్, ఆడేపు సంతోష్ కుమార్, అప్పలరాజు, నరేష్, రోజా, వెంకటేశం, హేమలత, చిక్కీ చక్రపాణి, మహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మడ దమ్మోజీ వెంకటాచారి, భాస్కర్ బ్రహ్మయ్య, కాళ్ళ శ్రీనివాసరావు, పాలెంపోలయ్య, గణేష్ వేదవతి, భూమేశ్వర్, భూలక్ష్మి, శేరి బాలాజీ, సావిత్రి. చూడండి ఎంతమంది రైటర్స్ పంపించారు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 537 పాటల్లో నటించారు చిరంజీవి గారు. అండ్ ఇందాక విన్నాం కదా మన అభిలాష సినిమాలో పాట, యాక్చువల్ గా ఆ పాటకి డాన్స్ కంపోజ్ చేసింది ఇద్దరు నట, చిరంజీవి గారు, రాధిక గారు కొరియోగ్రఫీ చేశారు ఆ పాటకి. అస్సలు ఎంత హిట్ ఆ సాంగ్ కదా, వినడానికి ఎంత బాగుంటుందో, చూడడానికి అంతకు మించి బాగుంటుంది. ఎనీవేస్ మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను శుభాకాంక్షలు సినిమా నుంచి ఈ హార్ట్ టచింగ్ మెలోడీ. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు? మరోసారి వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు? ఆలోచించక్కర్లేదంట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింటాయి ఆన్సర్లన్నీ కూడా. ఎందుకంటే కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే మనకి మనం ఒక ఇచ్చుకునే గౌరవం లాగా అనిపిస్తుంది అనమాట. ఒక గాన గంధర్వుడి గురించి, పాటల సంపద గురించి మనం గర్వంగా భావించే ఒక వ్యక్తి గురించి. సో అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. మరి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో. 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే వినేయండి

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671

0: 9 2 6 7 4 7 6 7 1 8 9 2 6 7 4 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీత దర్శకుడుగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు అని. చాలా మంది ఎస్పి కోదండపాణి అని పంపించారు. నేను అడిగింది సింగర్ గా కాదు, దర్శకుడుగా, సంగీత దర్శకుడుగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు అని. సో కొంతమంది మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు, మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి, మల్లికార్జునరావు, జయలక్ష్మి, దమ్మోజీ వెంకటాచార్య, భవ మార్కండేయ, నరేష్, రోజా, తిరుమలయ్య, ఆండాళ్లు, సేర్ బాలాజీ, సావిత్రి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ దాసరి నారాయణరావు గారు. తొలి అవకాశం ఇచ్చింది సంగీత దర్శకుడిగా దాసరి నారాయణరావు గారు కన్యాకుమారి సినిమా కోసం. ఇక ఆ సినిమా అయితే సూపర్ హిట్, సాంగ్స్ అయితే మామూలుగా ఉండవు, మన వీవీలో ఎప్పటికి వినిపించే ఆపాత మధురాలవి. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను కన్యాకుమారి సినిమాలోని ఈ పాట, తొలి పాట, సంగీత దర్శకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది. ఆస్వాదించండి.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 3

0: 5780008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: సీతారా అలా

సమయం 2 గంటలు కాస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.FM.

మీరు వింటున్నారు శక్తిశీలి. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. తన సక్సెస్ జర్నీ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ఇందాకే అనుకున్నాం కదా మనం, పూట గడిస్తేనే కష్టం అనుకునే పరిస్థితి. నౌషిన్ తండ్రి రోజువారీ కూలీ, ఏడుగురు తోబుట్టువుల్లో అందరికన్నా చిన్న. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన పెద్ద కలలే ఆమెవి. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్తోనే హాకీ ఆడాలనుకుంది. మరి నౌషిన్ ఇన్స్పైరింగ్ జర్నీ కోసం వింటూ ఉంటారుగా ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: నానా, నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ అనం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కడు పేదరికంలో ఉంది కానీ చాలా పెద్ద కలలే కంది నౌషిన్ నాజ్. ఎప్పటికైనా సరే దేశం తరఫున హాకీ ఆడాలి అనుకుంది. మరి హాకీ ప్లేయర్ కావాలన్న కలయితే ఉంది కానీ ఆటలంటే మాటలా, కఠిన శిక్షణ, మంచి పోషకాహారం కావాలి. ఇందుకు బోల్డ్ డబ్బు ఖర్చవుతుంది. మరి ఇవన్నీ తనకు సాధ్యం కావని తెలిసినా ఏదో ఒకరోజు దేశం తరఫున ఆడాలి అన్న తన ఆశయాన్ని సాధించాలన్న పట్టుదలతో ఒక విరిగిపోయిన హాకీ స్టిక్ తో వాళ్ల ఊరి చివరిన ఉన్న మైదానంలో సాధన మొదలుపెట్టింది నౌషిన్. అంటే తనకి ఒక కొత్త హాకీ స్టిక్ కొనుక్కునే స్తోమత కూడా లేదన్నమాట. ఎక్కడక్కడ పక్కన పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏదో విరిగిపోయిన తర్వాత పడేసిన హాకీ స్టిక్ తోటి స్టార్ట్ చేసింది మరి తన సాధన. ఆ తర్వాత ఏమైంది చెప్తాను. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి జూనియర్ హాకీ ప్లేయర్ నౌషీన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అమ్మాయిలకు ఆటలేంటి అన్న బంధువుల సూటిపోటి మాటలను తండ్రి సపోర్ట్తో ఎదుర్కొంది నౌషీన్. ఈవెన్ వాళ్ళ నాన్నను కూడా అనేవాళ్ళట, నువ్వేంటి మీ అమ్మాయితో ఇలా హాకీ అవన్నీ ఈవెన్ ఆడిస్తున్నావు, నువ్వైనా చెప్పొచ్చు కదా ఇదేదని. కానీ ఆయన కూడా పట్టించుకోలేదు ఆ మాటలు, అండ్ కూతురు కూడా సపోర్ట్ చేశాడు. ఆట మీదనే దృష్టి పెట్టు అన్న నాన్న మాటలనే ప్రోత్సాహంగా ముందుకు అడుగువేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాగా వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPEకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషీన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి బంధువుల సూటిపోటీ మాటలేం పట్టించుకోవద్దు, ఆట మీదనే దృష్టి పెట్టు అన్న నాన్న మాటలను ప్రోత్సాహంగా అడుగు ముందుకు వేసింది నౌషీన్. మరి అటు పేదరికాన్ని బంధువుల మాటలను దాటుకుని ఒంటరిగా సాధన చేస్తున్న నౌషీన్ పట్టుదలను గుర్తించిన మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చి మెరికలా తయారు చేసింది. దాంతో నౌషీన్ దశ తిరిగింది, జీవితం మారిపోయింది. ఇప్పటికే రాష్ట జాతీయ స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో రాణించిన 15 ఏళ్ల నౌషీన్ మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. హాకీ కిట్, శిక్షణతో పాటు చక్కటి పోషకాహారం ఇచ్చింది. ఈ ప్రోత్సాహమే నన్ను విజయపాతన నడిపించింది అని చెప్తుంది. మరి ఇంకా ఉన్నాయి తన గురించిన విశేషాలు, వింటూ ఉండండి ఫ్రెండ్స్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ సహకారంతో మంచి శిక్షణ తీసుకుంది, పోషకాహారం లభించింది, రాష్ట్రీయ జాతీయ స్థాయిలో పోటీలు కూడా రాణిస్తోంది నౌషిన్. రాంచీలో జరిగిన 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ విమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో ఏకంగా 9 గోల్స్తో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ స్కోరర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ సొంతం చేసుకుంది. మరి నౌషిన్ సక్సెస్ చేసిన విశేషాలు ఇంకా ఉన్నాయి, చెప్తాను, వింటూ ఉండండి.
4: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
5: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
4: అవునా? ఎంత?
5: ఎంతంటే, ఆ మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా,

0: మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ ఇంకా.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండర్-18 ఆసియా కప్ పోటీల కోసం త్వరలోనే టీంతో జపాన్ వెళ్లబోతోంది నౌషిన్. ఎప్పటికైనా దేశం తరఫున ఆడాలనుకున్నా, ఆడుతున్నా, ఆసియా కప్లో బంగారు పథకమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం అంటున్న నౌషిన్ కళ నెరవేరాలని కోరుకుందాం. పేదరికం మన కళలకు అడ్డురాకనే విషయాన్ని తన విజయంతో నిరూపించిన కూతురి విజయాలను చూసి ఆమె తండ్రి ఉప్పొంగిపోతూ, నా కూతురు ఓ అద్భుతం అంటూ గర్వపడుతున్నాడు. మరి ఇది నౌషిన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ. మీళ్లలో కూడా ఉంటారు కదా నౌషిన్లు. సో చిన్న వయసులోనే ఎన్నో రంగాల్లో వాళ్ళకి అభిరుచి ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, నేను మీతో ఉన్నాము అని ఒక సపోర్ట్ ఇస్తే చాలు. మేబీ తన లక్ష్య సాధనలో వచ్చే అడ్డంకుల్ని అధిగమించడంలో కొన్ని కష్టాలు రావచ్చు, వాటిలో మేము నీతోనే ఉన్నాం, ఏమైనా పర్లేదని సపోర్ట్ ఇస్తే చాలు. ప్రతి ఇంట్లో ఒక నౌషిన్ ఉంటుంది. పేరెంట్స్ ఆలోచించండి. అండ్ విత్ దిస్ లక్ష్మి సైనింగ్ ఫర్ టుడే. అండ్ వెళ్ళి మీకు ఒక పాట వినిపిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ టు. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజింగ్ వివిత్ భారతి టు. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతందరికి నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకంటే పొద్దుగల్ల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, పగటికి 3:00 నుంచి పొద్దుమట్ట 5:00 దాకంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలుంటాయి. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం సరవుతుంది. ఇది కాగానే అంటే 5:10 భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న రోజ్గార్ మేళా 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇంకా ఇయాటి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 కినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 5:01 దాటి 28 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాటినుండ్రి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమంలో ముందుగలిందా సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి బి ప్రాక్ గానం చేసిన ఈ గీతం. సంగీతం అందించినది దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది ఎలటి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం నిత్య పొద్దుమట్టు 5 నుంచి 5:30 దాకా ఉంటుంది. ఇక ఇప్పుడు ఫోన్ చేయని వాళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండ్రి. ముచ్చట్లు చెప్పుండ్రి మీకు నచ్చిన పాటలు నుండి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, అదే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండు సమయం 5:10 కావస్తుంది. మరి కాసేపట్లో భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత్ భారత్ రోజుగారు యోజనలో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న రోజ్గార్ మేళా 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

0: राम संसार कार्यक्रम सुनने वाले सभी भाई बहनों को
1: राम राम।
0: सरकार का निरंतर प्रयास रहता है कि गांव की तरक्की हो, क्योंकि हमारे जो देश है गांव का देश है, किसानों का देश है, कृषि प्रधान देश है, और सरकार ने लगातार अपने कार्यों से, अपनी योजनाओं से इस काम को आगे बढ़ाने की कोशिश भी की है। इसलिए हम आपके लिए खास बातचीत लेकर आए हैं, जिसका विषय है वर्तमान सरकार के 12 साल बेमिसाल पक्के मकान और संपूर्ण स्वच्छता। इसमें बातचीत कर रहे हैं एसपी सिंह से तुषार पराशर। तो सुनते हैं ये बातचीत।
2: नमस्कार, आकाशवाणी के हमारे इस कार्यक्रम में आप सभी श्रोताओं का बहुत बहुत स्वागत है। श्रोताओं, किसी भी राष्ट्र की प्रगति का असली रास्ता उसके गांवों की गलियों से होकर गुजरता है। वर्तमान सरकार ने अपने कार्यकाल के गौरवमयी 12 वर्ष पूरे कर लिए हैं। बीते एक दशक से अधिक का यह समय ग्रामीण भारत के बुनियादी ढांचे में एक बड़े संरचनात्मक बदलाव का रहा है, जहां गांव के आखिरी छोर पर बैठे व्यक्ति को मजबूत बुनियादी ढांचा और आत्मनिर्भरता दी जा रही है। इसी महापरिवर्तन के अलग अलग पहलुओं पर विचार करने के लिए या इन पहलुओं पर विस्तार से चर्चा करने के लिए आज हमारे स्टूडियो में मौजूद हैं श्री एसपी सिंह जी, जो वरिष्ठ पत्रकार हैं। सर, हमारे इस विशेष कार्यक्रम में आपका बहुत बहुत स्वागत है।
3: धन्यवाद।
2: चर्चा की शुरुआत हम सबसे पहले बुनियादी जरूरत से करते हैं, जो है सिर पर एक पक्की छत। तो पिछले 12 वर्षों में ग्रामीण आवास के क्षेत्र में एक बहुत ही लंबा सफर तय हुआ है। आपके नजरिए से इस यात्रा में बड़ा और दूरगामी बदलाव क्या रहा है?
3: देखिए, इस देश में सबसे बड़ी वजह थी गरीबी। गरीबी की वजह क्या थी यह कोई नहीं समझ पाता था। गरीबी की जो ढेर सारी परिभाषा दी जाती थी वो आम आदमी की समझ से परे थी। ये सरकार जब सत्ता में आई तो सबसे पहले काम हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो विजन है, उन्होंने देखा कि गरीबी की बड़ी वजह क्या है। मूलभूत जरूरतें जिसकी न पूरी होती हो वो गरीब है, सबसे पहली बात। और इसका बेस ऑलरेडी पहले से तैयार था, लेकिन उस पर किसी की नजर नहीं जा रही थी, लेकिन प्रधानमंत्री की नजर वहां गई। वो थी 2013 में इस देश में एक कराया गया था, आर्थिक सामाजिक जनगणना कराई गई थी पूरे देश की। उससे ये पता चल गया था कि किसके पास घर है, किसके पास मकान है, किसके पास गाड़ी है, किसके पास घोड़ा है, किसको खाने को मिलता है, किसको खाने को नहीं मिलता, किसके पास जमीन है, किसके पास जमीन नहीं है। तो ये सब कंप्लीट ऑलरेडी डेटा सरकार के पास।
1: బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని అన్నారు.
4: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను.
1: రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రామాలయంలో జరిగిన 25వ వార్షిక బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు కందుకూరు మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ రోడ్డు అనుసంధానం కోసం 87 కోట్ల కేంద్ర నిధులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న చెల్లింపులను పరిష్కరించాలని రాష్ట ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరినట్లు తెలిపారు. రాబోయే ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల గురించి వివరిస్తూ భారతదేశంలో ప్రణాళికాబద్దంగా నిర్మించి తలపెట్టిన 7 బుల్లెట్ రైలు కారిడార్లలో 3 హైదరాబాద్ అనుసంధానం కానుందని ఆయన ప్రకటించారు. దాదాపు 10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను ఇది కలుపుతుందని చెప్పారు. దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డు కోసం వేగంగా భూసేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై హైదరాబాద్లోని నాగోల్లో నిర్వహించిన ఒక వర్క్షాప్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. ఓటర్ల జాబితాలను సవరించడానికి చేపట్టిన ఈ కార్యక్రమం ఒక రాజ్యాంగబద్దమైన ప్రక్రియ కాని బీజేపీ సొంతంగా చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా 11 సార్లు జరిగిందని పేర్కొన్నారు. ముస్లిం ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వంటి ప్రతిపక్ష పార్టీల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం ఒకే పేరుతో 2 చోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అక్రమ వలసదారుల ఓట్లను మాత్రమే తొలగిస్తారని ఆయన చెప్పారు. అసలైన ఓటర్లకు సహాయం చేయడానికి, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి బూత్ను సందర్శించాలని పిలుపునిచ్చారు. వరిని ఎక్కువగా పండించే 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వ కేంద్రాల ఏర్పాటును పరిశీలించడం ద్వారా రాష్ట ప్రభుత్వం తన ధాన్యపు నిల్వ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిల్వ రవాణా రంగ నిపుణులతో కలిసి దీనికి సంబంధించిన అవకాశాలను సమీక్షించిన ఆయన తొలి దశలో 50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నెట్వర్క్ను అభివృద్ది చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21 జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ 163 కింద ఈ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరడాన్ని పరీక్షా సమయంలో పూర్తిగా నిషేధించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ఇది ఒక ప్రధాన ముందడుగు. గోల్కొండ ఆర్టిల్లరీ సెంటర్ పరిధిలోకి వచ్చే 533.42 కోట్ల విలువైన 83.818 ఎకరాల భూమిలో బాపూఘాట్ను గాంధీ సరోవర్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ పర్మిషన్ను మంజూరు చేసింది. ఈ అనుమతి లభించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. యోగా మన సంస్కృతి అని, ఆరోగ్యం మన సంపద అని పెద్దపల్లికి చెందిన యోగా గురువు పోతర్ల సాగర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుంటున్నారన్నారు. రోజుకు కనీసం 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తే ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు, అందమైన జీవితం సొంతమవుతుందని అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మైనర్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి పాఠశాలలు డీమెరిట్ పాయింట్ విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థుల రవాణాను నిశితంగా గమనించాలని కోరారు. ఇటీవలి డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల నేపథ్యంలో పాఠశాల బస్సు డ్రైవర్లను తప్పనిసరిగా పర్యవేక్షించాలని హెచ్చరించారు. అశ్వాపురం మండలంలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు ప్రక్రియ కోసం కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని భద్రాచలం కొత్తగూడెం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి రాహుల్ బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లను ఆదేశించారు. ఒక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వాటిని జూలై 24 నాటికి సేకరించాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై గ్రామీణ, జిల్లా స్థాయి జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మహబూబ్ నగర్లో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ను నిర్వహించింది. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పీఐబీ మీడియా కమ్యూనికేషన్స్ అధికారి వి గాయత్రి అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఆయనను 11వ నిందితుడిగా చేర్చగా, థియేటర్ యాజమాన్యం 1 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లందాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నుండి ఏసీఐ యాక్సెసిబిలిటీ ఎన్హాన్స్మెంట్ అక్రిడిటేషన్ లెవెల్2 గుర్తింపును సాధించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. దివ్యాంగులు, శారీరక కదలికలు తక్కువగా ఉన్న ప్రయాణికులకు అందరితో సమానమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి విమానాశ్రయం నిరంతరం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని ఈ గుర్తింపు తెలియజేస్తుంది. ప్రయాణికులందరికీ సమానమైన సేవలు అందించడంలో ఈ సౌకర్యాల లభ్యత అనేది అత్యంత కీలకమైన భాగమని సీఈఓ కదిర్ కదిరవన్ పేర్కొన్నారు. ఈ నిబంధనల పరిధిలో మరింత ముందుకు సాగడానికి విమానాశ్రయం సిద్దంగా ఉందని చెబుతూ ఈ విజయాన్ని సాధ్యం చేసిన భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు, ప్రజాస్వామ్య బాధ్యత అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియపై మక్తల్లో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఓటర్ల సవరణ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మక్తల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హత ఫారాలు ప్రతి ఓటరుకు చేరేలా ఏజెంట్లు చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గవర్నర్ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ఈరోజు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి ఎప్పుడూ మద్దతునిస్తుందని, అందువల్లే మెగా బుల్లెట్ రైలు కారిడార్ల కోసం హైదరాబాద్ ను ఎన్నుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వల వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
6: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు గిరిపథం ఆదివాసీల పాటలు నేర్పించే కార్యక్రమం. ఇవాళ కార్యక్రమంలో ముందుకెళ్దాం. భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం కోలామీ భాషలో పాడిన పెళ్లి పాటలు మొదటి భాగం ముందుగా ఈ పాట.

0: ఇప్పటిదాకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం కోలామీ భాషలో పాడిన పెళ్లి పాటలు మొదటి భాగం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ పాటలే కాదు, ఆదివాసీలకు సంబంధించిన ఎన్నో కథాగానాలు పాటలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఇయాలటి గిరిపదం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ రెండవ భాగం ప్రసారమవుతుంది. తర్వాత అంటే పొద్దుమట్టు 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు మొదటి భాగం ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల ఒక సమాచారం. ఆదిలాబాద్ మండలంలోని ఆదర్శ పాఠశాల బంగారీగూడలో ఇంటర్మీడియట్ వాణిజ్య శాస్త్రం బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఎంకామ్ బీడీ పూర్తి చేసి ఉండాలని, వీరిని అవర్లీ బేస్డ్ టీచర్స్ గా నియమిస్తామని వారు సూచించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీఈఏపీ సెట్ 2026 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు మొదలైంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అడ్మిషన్ల కన్వీనర్ ఏ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు ఈరోజు నుంచి జూన్ 28 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధృవపత్రాల పరిశీలన కోసం హెల్ప్లైన్ కేంద్రాన్ని, తేదీని, సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. ధృవపత్రాల పరిశీలన కోసం రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం 37 హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లోని మసబ్ ట్యాంక్, పాలిటెక్నిక్, జేఎన్టీయూ కూకట్పల్లితో పాటు అన్ని జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలల్లో ఈ సౌకర్యం కల్పించినట్లు వారు తెలియజేసిండ్రు. అభ్యర్థులు ముందుగా స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలోనే వెరిఫికేషన్కు హాజరు కావాలని అధికారులు కోరారు. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీ కోర్సులో సీటు సాధించాలంటే వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ధృవపత్రాల పరిశీలన త్వరగా పూర్తి చేసుకున్న వారికి ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని చూడాలని వారు సూచించారు. కౌన్సిలింగ్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు. ఈ రోజు నుంచి జూన్ 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రారంభం. జూన్ 22 నుంచి 29 వరకు ఎంచుకున్న కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన. జూన్ 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, కళాశాలల ఎంపిక. జూలై 10 నుంచి మొదటి విడత సీట్ల కేటాయింపు. జూలై 10 నుంచి 14 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు. ఇప్పుడు ఇంకొక సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ పోస్టులకు ప్రకటన విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన వారు నేటి నుంచి జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్తో పాటు సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్లో మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలి. ఇది ఇవాళ విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 అవుతుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ది ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కీ భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తౌర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బఢ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సపనో కో శక్తి దేనే వాలీ యోజన హై.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रूपये से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रूपये का हम आज एक्सपोर्ट कर रहे हैं.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.

0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్బంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2024లో జీఐటాగ్ పొందిన లఖాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
1: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఏ కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
2: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగవృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్. 100.2 FM మనసు నిండా సమయం 7:15 దాటి 12 సెకండ్లు

0: ఇల్లు యౌసం. యౌసందారులకు అక్కడకచ్చే అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. యౌసంలా ఎప్పుడు ఏం చేయాలి, ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి యౌసం ఎట్లయ్యేయాలా, యౌసంలో ఏమైనా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయా, ఇసుంటి అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇలా జిల్లాలో పంటల సాగుపై ఎల్నీనో ప్రభావం, చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు. వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 23001, ఇంకొక నంబరు 29508, ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 37% ఉన్నది. జిల్లాలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉంటుంది. 39 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 30 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఎక్కడ చూసినా, ఎక్కడ ఏం మాట్లాడినా ఎల్నీనో అనే గురించి మాట్లాడుతున్నారు. మరి ఎల్నీనో అంటే ఏమిటి, జిల్లాలో పంటల సాగుపై ఈ ఎల్నీనో ప్రభావం ఎట్లా ఉంటుంది, మరి దానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మన 100.2 ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: అయితే వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ ఎల్నీనో అంటే ఏమిటి, మరి దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది, మరి దీని ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది, మరి దీనికి ఏమేం పంటలు వేసుకుంటే మంచిగుంటుంది, ఎప్పుడు పంటలు వేసుకోవాలి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు మీకు అప్పుడప్పుడే సమాధానాలు అందిస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. ఇందులో కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నంబర్. ఈ నెంబర్ని జత చేసి 23001, ఇంకొక నంబరు 29508, ఈ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. అయితే ముందు రేపుండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు, అసలు వర్షం ఇప్పటికి కూడా, ఈరోజు జూన్ 19వ తేదీ, ఇప్పటి వరకు కూడా ఒక్క పెద్ద వర్షం కూడా నమోదు కాలేదు. యువసందారులందరూ కూడా ఈ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు వర్షం ఎప్పుడు వచ్చే అవకాశం ఉన్నది, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
1: సో అశోక్ గారు, తెలంగాణ రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో అంటే జూన్ 8వ తేదీ లోపల ఈ ఋతుపవనాలు ప్రవేశించడం జరిగింది. అయితే ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి దీని ప్రభావం కనిపించి ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, హైదరాబాదు, సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.
0: అవును.
1: కాకపోతే ఉత్తర తెలంగాణ మండలము వరకు అవి పూర్తి స్థాయిలో ఇంకా విస్తరించుకోలేదు. మరి ఎందుకు విస్తరించుకోలేదు అని ఒకసారి విశ్లేషించుకుంటే, మనకు ఉత్తర భారతదేశం నుంచి ముఖ్యంగా వాయువ్య దిశ నుంచి ఈ హీట్ వేవ్స్, వడగాలులు, వేడిగాలులు దక్షిణ వైపుకి వీస్తూ ఉన్నాయి. వచ్చే ఋతుపవనాలకి అవి అడ్డం పడుతున్నాయి మొదటిది. రెండవది, ఏ ఋతుపవనాలు అయితే దక్షిణ తెలంగాణ మండలంలో విస్తరించినాయో అవి కొంత మందకొడిగా ఉన్నాయి, అంటే వాటిలో ఉండాల్సిన చురుకుదనం లేదు, అందుకని అవి విస్తరించడం అనేది కొంత ఆలస్యం అవుతా ఉంది. ఇప్పుడు భారతీయ వాతావరణ పరిశీలన విభాగము, ప్రాంతీయ కేంద్రము, బేగంపేట, హైదరాబాద్, వాళ్ళు ఇచ్చిన

0: తీవ్రత పెరిగింది మనకు. ఇప్పుడు డే టెంపరేచర్ తీసుకుంటే మీకు 39 నుంచి 42 డిగ్రీల మధ్యల ఈ గత 2-3 రోజులుగా మనకు నమోదైతా ఉంది. ఈ వడగాలుల తీవ్రత వల్ల అవి ముందుకు రావాల్సిన స్థానంలో అంటే ఉండాల్సిన స్థితిలో లేకుండా అవి అక్కడే ఆగి ఉన్నాయన్నమాట. అందుకని ఉత్తర తెలంగాణ మండలంలో పూర్తి స్థాయిలో ఋతుపవనాల వర్షాలు మనకి రాలేదు. ఈ పడుతున్న వర్షాలన్నీ కూడా వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. అంటే ఋతుపవనాల ప్రవేశం జరిగిన తర్వాత ఒక రకమైన సానుకూలమైన వాతావరణ స్థితి ఏర్పడుతుంది. బట్ అక్కడ అంటే ఆ లోకలైజ్డ్గా ఏవైతే వడగాలు ఉన్నాయో దీనివల్ల గాలి కూడా కొంత ఆవిరైపోయి మనకు కొంత పీరియడ్ తర్వాత చల్లబడి ఈ చల్లటి తుంపర్లు మనకు కురుస్తూ ఉంటాయి. ఇవి ఏవి కూడా పూర్తి స్థాయిలో ఋతుపవనాల వల్ల వస్తున్న వర్షాలు కావు, దానికంటే ముందు ఏర్పడ్డ ఒక స్థితి వల్ల కురుస్తున్న చిరుగాలులే. చిరుజల్లులే. అందుకని దీనిని చూసి మనం మురిసిపోవద్దు,
1: విత్తనాలు
0: వేసుకోవద్దు. సో నా సలహా ఏంటంటే జిల్లాలో మనకు ఈరోజు 19వ తేదీ అంటే జూన్1 నుంచి 19వ తేదీ వరకు మనం డే వైజ్ గా రెయిన్ఫాల్ ని ఒక హిస్టారికల్ రెయిన్ఫాల్ గత 30-40 సంవత్సరాల రెయిన్ఫాల్ ని మనం ఎనాలిసిస్ చేసుకుంటే 120 నుంచి 130 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ రోజు దాకా నమోదు కావాలి. జూన్ మాసం చివరి దాకా 200 మిల్లీమీటర్ల వర్షపాతము సుమారుగా 5 నుంచి 7 వర్ష దినాలలో నమోదు కావాలి. దానికి వ్యతిరేకంగా ఒక 36 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సో జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక సునాల మండలం మినహాయించి మిగతా ఏ మండలాలలో కూడా మనకు పూర్తి స్థాయిలో వర్షం పడలేదు. తర్వాత ఈ పడ్డ అరకుర వర్షపాతం కూడా మనకు లార్జ్ డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటే వచ్చిన అంటే చాలా ఎక్కువ లోటునే మనకు చూపిస్తూ ఉంది. సో ఇది మనకున్న IMD ఫోర్కాస్ట్.
1: చాలా చక్కని తీపి కబురు, చల్లని కబురు చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే 21 నుంచి 23 మధ్యలో మంచి మోస్తారు లేక పెద్ద వర్షాలు కురిసే అవకాశం ఉందని చాలా చక్కగా సమాచారం అందించారు. అయితే సార్, ఒక రైతుతో మాట్లాడిన తర్వాత అసలు ఇలాంటి విషయమైనటువంటి ఎల్నీనో ప్రభావం గురించి మాట్లాడుకుందాం. ఒక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడుగుండ్రి.
2: సార్, నా పేరు మడవి విజయ్ కుమార్. మాది గాదిగూడ మండలం రుప్పకూరు.
0: అడగండి విజయ్ గారు.
2: సార్, వర్షాలు అయితే ఇంకా రాలేదు అంతలా. మాది మాకాయ మొత్తం పెట్టేస్తున్నారు విత్తనాలు. మరి ఏమైనా ప్రభావం జరిగే అవకాశం ఉన్నది సార్? లేకుంటే వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి
0: విజయ్ గారు? ఇప్పుడు మనం
1: చెప్తున్నారు సార్, ఇంతకుముందు
0: మారిన కాలమాన పరిస్థితులలో మనము
1: చెప్పారు.
0: IMD వాళ్ళ వెదర్ ఫోర్కాస్ట్ రేడియోలలో టీవీలలో రోజు ఇస్తూనే ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరం సాధారణమైన సంవత్సరం కాదు, ఎల్నీనో సంవత్సరం అని చెప్తున్నారు గత 3 నెలలుగా. అంటే పడవలసిన వర్షంలో 10 నుంచి 20% లోటుగా పడే అవకాశం ఉంది. అయితే ఎల్నీనో ప్రభావం అనేది గత 2-3 నెలలుగా ప్రారంభమైనప్పటికీ కూడా వాటిలో ఒక స్తబ్దత ఉంది. అంటే ఇంకా మనము పూర్తి స్థాయిలో దాని ఎఫెక్ట్ చూడలేదు. అయితే దేశంలో, భారతదేశంలో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఎల్నీనో యొక్క తీవ్రతను మనం చూసే అవకాశం ఉన్నట్టు చెప్పడం జరిగింది ఇప్పటికీ. కానీ ఇప్పుడు జూన్ మాసము సాధారణమైన వర్షపాతం పడుతుంది, నార్మల్ సిచ్యువేషన్లో స్వింగ్స్ అయిపోతాయని వాళ్ళు ఫోర్కాస్ట్ ఇచ్చినప్పటికీ కూడా 19th డే అంటే ఈరోజు మనం డే వరకు కూడా పెద్దగా మనకు అనుకున్న వర్షాలు పడలేదు. జిల్లాలో ఏదైతే ప్రధానమైన పంట ఉంటుందో కాటన్ క్రాపు, ఇక్కడ మనకు ఒక సాంప్రదాయమైన అలవాటు ఏంటంటే పొడి దుక్కిలో విత్తుకోవడము, వర్షాలు పడతాయనే ఆశ మీద రైతులు ఉండడము. ఒక 5 నుంచి 6 రోజులు అయినా కూడా విత్తన నాణ్యతలు పెద్దగా ఇబ్బందులు లేకుండా ఉండడం అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది రైతులకి. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి రైతులు ముందుకెళ్ళిపోతా ఉన్నారు. దానికి తోడు IMD వల్ల ఫోర్కాస్ట్ కూడా ఇంకా 18th డేట్ నాడు, 19th డేట్ నాడు పడుతుందని ఆశ వాళ్ళు చూపెట్టడము, మళ్ళీ దాని తర్వాత సవరించిన తేదీలు మళ్ళీ ప్రకటించడం అని చూస్తూ ఉన్నాము. దీనివల్ల కొంత రైతులు జర కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు, కొంతమంది స్వింగ్ చేసుకుంటున్నారు. సో నా సలహా ఏంటంటే నల్లరేగడి భూములలో విత్తుకునే రైతులు కేవలం వర్షాధారంగా ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే 1 లేదా 2 భారీ
1: పెద్ద వర్షాలు
0: పడ్డాకనే వాళ్ళు విత్తుకోవాలి. అదే ఎర్రచలక భూములు మధ్యస్థ నీళ్ళలో అయితే కనీసం ఒక 60 నుంచి 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం, అది కూడా ఒకటి లేదా రెండు భారీ వర్షాలు నమోదైనాక వాళ్ళు విత్తుకోవాలి. ఈ విత్తుకునే సిచ్యువేషన్ అనేది ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే ఆర్థికంగా రైతులు మళ్ళీ నష్టపోవాల్సి వస్తుంది. తర్వాత బయట నేను ఇంత

0: ముందు చెప్తున్నట్టు గాలిలో ఉష్ణోగ్రత 39 నుంచి 42 డిగ్రీల మధ్యలో ఉంది. నేల యొక్క ఉష్ణోగ్రత కూడా ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు ఇప్పటికీ.
1: అవును.
0: సో ఈ ఇట్లా అధికంగా నేల ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఈ లోపల అంటే సీడ్ విత్తుకున్నాక ఒక 5 రోజుల దాకా కూడా మనకు చెడిపోకుండా ఉంటుంది. కానీ దాని తర్వాత నెమ్మదిగా దాని యొక్క క్వాలిటీ కూడా మన చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఇప్పటికీ రైతులను కోరుతున్నది ఏంటంటే, సీజన్ ఇంకా మనకేమి ఎత్తిపోలేదు, ఈ నెల చివరి దాకా అనుకూలమైన సమయమే అని మనం చెప్తూనే ఉంటాము. అయినా కూడా గ్రామాలలో ఇక రైతుల యొక్క వాళ్ళ అలవాటు కావచ్చు, అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 8వ తేదీ నుంచి ఏదైతే మృగశిర కార్యం మొదలైందో ఆ సెంటిమెంట్గా వ్యవసాయం చేయడం అనేది ఒక అలవాటు, సాంప్రదాయం కాబట్టి రైతులు ముందుకెళ్తా ఉన్నారు. సో జరిగింది ఏదో జరిగింది. ఇంకా మనం కొంత ఆశావాద దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా వ్యవసాయం చేసుకుంటేనే ఈ కొంత పంట నష్టాన్ని, ముఖ్యంగా పెట్టుబడి నష్టాన్ని మనము చూసే అవకాశం ఉంది. అందుకని కొంత జాగ్రత్తగా ఉండండి. పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డాక ఈ ఓపికతోటి మనం ముందుకు పోతూనే మనం బయటపడతాం.
1: మంచిది విజయ్ కుమార్ గారు, మీ ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించారు సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఇందులో జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి, ఎల్నినో గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నంబరు 2950081, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు, అసలు ఈ ఎల్నినో ప్రభావం అనగానేమి, దీనిని ఎలా అర్థం చేసుకోవచ్చు అసలు, అంటే చాలా మంది రైతులకు ఒక అవగాహన లేదు, అంటే దీనిపై పూర్తి నిర్వచనం లేదంటారు.
0: ఇప్పుడు ఎల్నినోని రైతు భాషలో రైతుకు అర్థం ఏంటట్లు చెప్పాలంటే, మనం కొంత మన పసిఫిక్ మహాసముద్రం గురించి మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సో మొత్తము భూభాగంలో 30% ఆక్రమించిన సముద్రం ఏదైతే ఉంది అంటే అది పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రము చాలా విశాలమైనది, చాలా లోతైనది. ఈ పసిఫిక్ సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలో జరిగే మార్పుల చేర్పుల వల్ల ఎల్నినో పరిస్థితి అనేది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. గత 2 నెలలుగా అంటే మనకి ఇప్పుడు ఎండాకాలము, మార్చి నెల నుంచి మే నెల దాకా అత్యంత ఉష్ణోగ్రత మనం ఆల్రెడీ అనుభవించినాం. ఈ సిచ్యువేషన్లో, ఈ సమయంలో పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలలో కూడా గణనీయమైన హెచ్చుదలని రికార్డ్ చేయడం జరిగింది. అది సుమారుగా 2 నుంచి 4 డిగ్రీల దాకా కూడా పెరిగింది. ఈ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాలలోనేమో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది, కొన్ని దేశాలలోనేమో కరువు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే మరి ఏ దేశాలు అట్లాంటివి అంటే, ఇప్పుడు అధికంగా వర్షాలు పడే ప్రాంతం తీసుకుంటే ఈ పసిఫిక్ మహాసముద్రానికి తూర్పు దిశన ఏ దేశాలైతే ఉన్నాయో, ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆ దేశాలలో మనకేమో అధికంగా వర్షం పడుతుంది. వాళ్ళకి అధికంగా తేమను తీసుకుపోయే ఋతుపవనాలు ఆ వైపు చురుకుగా మూవ్ అవుతా ఉంటాయి. మరి తక్కువగా వర్షపాతం పడే ప్రాంతాలు తీసుకుంటే ముఖ్యంగా ఈ పసిఫిక్ మహాసముద్రము భూమధ్య రేఖకి ఈ పశ్చిమాన ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆస్ట్రేలియా ఖండం ఉంది, ఆసియా ఖండం ఉంది, తర్వాత మనకు ఇంకొన్ని ప్రాంతాలు దీనికి దరిదాపులు ఉన్నవి. సో ఆ ప్రాంతాలలో మనకు ఈ తక్కువ వర్షపాతము నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక 3 నుంచి 4 నెలల్లో 20 నుంచి 30% తక్కువగా కూడా వర్షపాతం, అంటే సాధారణ

0: వర్షపాతంలో మెరకి తగ్గే అవకాశం ఉన్నట్టు మనకు ఇంతకుముందు గడిచిన అనుభవాలు చెప్తా ఉన్నాయి. అంటే ఇక చెప్పుకోవాలంటే సముద్రం యొక్క వెచ్చని దశను మనం ఎల్నినో అని చెప్తాము. సముద్రం యొక్క ఉపరితలంలో ఏర్పడే చల్లని దశ ఏదైతే ఉంటుందో దానిని ల్యానినో ల్యానినా అని చెప్తాము. అంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఈ సంవత్సరం ఎక్స్పోజ్ అవుతుంది, మనం అనుభవించబోయేది ఏంటంటే ఎల్నినో. అంటే సముద్రపు ఉపరితలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఒక రకమైన వెచ్చదనం ఏర్పడ్డది. దీనివల్ల రావలసిన దిశలో ఈ ఋతుపవనాలను మోసుకొచ్చే, అంటే తేమను మోసుకొచ్చే ఋతుపవనాలు రావట్లేదు, దానికి వ్యతిరేక దిశలో వెళ్ళిపోతున్నాయి. అందువల్ల మనకు ఈ అంటే సకాలంలో ఋతుపవనాలు రాకపోవడము, వచ్చినా కూడా పూర్తి స్థాయిలో విస్తరించకపోవడము, పూర్తి స్థాయిలో వర్షాలు పడకపోవడము, తర్వాత రెండు వర్షాల మధ్యలో బాగా అంతరాయం ఉండడము, మళ్ళీ త్వరగా ఋతుపవనాలు తిరుముఖం పట్టడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మనకు.
1: సరే, ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. ఒక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
2: నమస్కారం సార్, నా పేరు ఆశన్, పొన్నారు నుంచి.
1: చెప్పండి సార్.
0: అడగండి ఆశన్ గారు.
2: సార్, ఇప్పుడు ఒక వర్షంకు విత్తనాలు దొరికినాయి సార్, అవి ఉబ్బి పోయినట్టుంది సార్. మళ్ళీ నెక్స్ట్ పత్తి పెట్టుకుంటే బెస్టా సార్, సోయా పెట్టుకోమంటారా?
0: అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏ పంట ఏ విత్తు విత్తుకున్నారు?
2: పత్తి సార్.
0: పత్తి, ఓకే. సో నేనేమంటానంటే ఊషన కదా మీరు, ఆశన ఆశన, ఇప్పుడు మీరంతా కూడా పూర్తిగా వర్షాధార పంట మీద సాగు చేసే రైతులైనా ఏమైనా నీళ్ళ వసతి ఉందా మీకు?
2: సార్ బోర్ ఉంది కానీ వాటర్ తక్కువ ఉంటుంది.
0: తక్కువ ఉంటుంది. అయితే ఒక 2 డేస్ ఓపిక పట్టండి, చూద్దాము. ఇప్పుడు 21 నుంచి 23 మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి, బైఛాన్స్ మీకు భారీ వర్షం పడ్డది అనుకోండి, సో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ వచ్చినాయో అవి మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు. మొత్తం పంట అంతా తీసేయడము, మళ్ళీ దుక్కి చేసుకోవడం, మళ్ళీ ఇత్తనాలు పెట్టడం, ఇదంతా లేబరేస్ ఇప్పుడు అంతా ఖర్చుతో కూడుకున్నది. అందుకని ఒక 2-3 డేస్ ఆగండి, మనకేమి సమయం ఎత్తుపోలేదు. కాటన్ పండించుకోవడానికి 15 దాకా కూడా అవకాశం ఉంది. అదే వస్తాయండి, వర్షం లేకుండా అసలు ఏముండదు సిచ్యువేషను. కానీ పడాల్సిన దాంట్లో ఒక 10-20% తక్కువ పడుతుంది అనేది ఎస్టిమేషన్. అట్లా అసలు వర్షాలు లేకుండా ఏముండదు, వర్షం లేకపోతే ప్రపంచం అంతా కింద మీద అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ మనం అంతా కూడా వ్యవసాయ కంట్రీ మనది, తర్వాత ముఖ్యంగా వర్షాధారపు పంటలు సాగే ప్రాంతం మనది. సో ఎల్లీలో ఇంతకుముందు కూడా వచ్చినాయి, సో పూర్తి స్థాయిలో కరువులు రాకుండా ఏముండదు మనకు, కొంత తగ్గుముఖం పడుతుంది అంతే. సో దీనిని మనము సానుకూలంగా మనం తీసుకొని ఈ తక్కువ వర్షానికి పడే పంటలు ఏంటిది, ఆ సిచ్యువేషన్ లో మనకు ఉన్న రకాలు ఏంది అనేది మనం కొంత అవగాహనతో ముందుకు పోవాలి. ఇప్పుడు
1: మంచిది ఆశాన గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా వ్యవసాయదారులు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎల్నీను ఎట్లా ఉండబోతుంది, మరి దీనికి అనుగుణంగా ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, మరి ఎట్లా ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎల్నీనోని తట్టుకునే అవకాశం ఉంటుంది, మీరు ప్రశ్న అడగవచ్చు.
0: అయితే నా ఒక అంశం ఇన్కంప్లీట్ అయిందండి. ఒకటి, గత 2 నెలలుగా ఈ ఎల్నీనో ప్రభావం అనేది మనకు మొదలైంది. మొదటి దశలో కొంత స్తబ్దత ఉంది కాబట్టి ఆల్రెడీ అందులో మనకు ఋతుపవనాల సీజన్ ఏం లేకుండే మార్చ్ ఏప్రిల్ మే, అందుకని మనకి పెద్దగా దాని ప్రభావం కనబడలేదు. కానీ ఇది ఎక్కడి నుంచి మొదలై తీవ్రత పెరిగే అవకాశం ఉంది అనేది దాని మీద అంచనాలు ఆల్రెడీ WMO వరల్డ్ మెటలర్జికల్ ఆర్గనైజేషన్ కానీ, భారతదేశంలో పనిచేసే IMD కానీ వీళ్ళంతా ఇవ్వడం జరిగింది. సో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఎల్నీనో యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనేది ఒక అంచనా. అయితే జూలై మాసంలో కూడా ఏ పీరియడ్లో మొదలవుతుంది, ఏ సమయం దాకా ఇది కొనసాగుతుంది, ఆ మాసంలో మనకు 350 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సిన స్థితి ఉంటుంది, అందులో ఎంత పడుతుంది అనేది ఇంక మనకు ఆ టైం గడిస్తే కానీ మనము చెప్పలేము ఇప్పుడే. కాకపోతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో కొంత రిస్క్ ఉందనేది మొదటి నుంచి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోర్కాస్ట్ను దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు పోవాలి. సో ఈ 3 నెలలే ఆదిలాబాద్ జిల్లా లేదా ఉమ్మడి జిల్లా యొక్క వాతావరణ పరిస్థితులను మార్చే అవకాశం ఉన్న సమయం అది. ఎందుకంటే జూన్ మాసంలో విత్తుకుంటాము, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా మనకు చాలా అంటే ఇంపార్టెంట్ స్టేజ్ ఇప్పుడు ఇది.
1: ఇంకొక రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి.
3: నమస్కారం సార్.
1: మీ పేరు, ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడుగుండ్రి.
3: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట సార్. మాది
1: పేరు, మీ పేరు
3: సార్?
2: దుగ్గి నాగేశ్వరరావు సార్.
0: నాగేశ్వరరావు గారు అడగండి. నాగేశ్వరరావు గారు
2: సార్, ఇప్పుడు మేము మాకు నీళ్ళ ప్రాంతం సార్, మాది బోర్లు బాగా పనిచేస్తున్నాయి మావి. దాని కింద ఏమైతుందంటే ఈ వానలు తక్కువ వల్ల దాని వల్ల ఏమైతుందంటే మిరప వేసినాం సార్ 5 ఎకరాలు. దానికి డింగి వస్తుంది సార్, అది దానికి ఎట్లా ఏం నివారణ చేసుకోవాలి సార్? దాన్ని
0: ఏమొస్తుందండి మళ్ళీ పదం నాకు అర్థం కాలేదు.
2: డింగి వస్తుంది సార్, అంటే ఆకులు ఎన్నికి తిరిగిపోతున్నాయి సార్ మిరప.
0: ఇప్పుడు ఒకటండి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు బయట గాలిలో ఉష్ణోగ్రత 8 రోజులు అయితే కంటిన్యూగా ఎట్లా ఎక్కువగా ఉంటుందో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనకి ఎక్కువ ఉంటుంది. అందుకని మన దగ్గర నీళ్లున్నా సరే కొంత ఈ వాతావరణ పరిస్థితి బయట కూడా చల్లబడ్డాకనే మనం కొంత వ్యవసాయ పనులను మొదలెట్టమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందులో మిరప లాంటి పంట కమర్షియల్ క్రాప్ ఇది, మీరు అందరు కూడా అనుభవం ఉంది. మిరపలో పై ముడత కింది ముడత అనేవి రెండు రకాలైన రసం పీల్చే పురుగుల వల్ల వచ్చే ముడత ఇది. ఈ ఎండ తగ్గనంత వరకు, సహజ సిద్ధంగా వర్షాలు పడి వాతావరణం చల్లబడినంత వరకు దీని ఉధృతి కొత్త కొనసాగుతూ ఉంటుంది. సో అందుకే మొదట్లో వాడవలసిన రసం పీల్చే పురుగుకు సంబంధించిన మందులు ఏవైతే ఉంటాయో మనం తక్కువ ఖర్చుతోటి తక్కువ పెట్టుబడి ఉన్న మందుల మీద మీరు కొంత ఫోకస్ పెట్టండి. ఇప్పుడే పెద్ద పెద్ద మందులు అవసరం లేదు. సో మొదట్లో ఎసిఫెట్ అనే మందు మనకు స్టార్థిన్ కానీ స్టార్థిన్ పవర్ కానీ దొరుకుతుంది, లేదా ఎసిటమాప్రిడ్ అనే మందు. తర్వాత ఈ రెండు మందులలో కొంత వేప నూనె లేదా వేప గింజల కషాయము, ఈ మందులతోటే ఈ రసం పీల్చే పురుగులను మనం స్ప్రే చేసి ఒక 1 వీక్ 10 డేస్ ఈ మధ్య చివరి దాకా ఎదురు చూస్తే కొంత ఋతుపవనాల వల్ల వర్షాలు కూడా పడే అవకాశం ఉంది, మీ వైపు విస్తరించే అవకాశం ఉంది. సో అట్లా కొంత సహజ సిద్ధంగానే దాని యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోతుంది. సో
2: కర్నూలు జిల్లాలో మామూలు కంటే ఎక్కువ పచ్చిమిరపని సార్ ఎక్కువ సాగు చేసేది.
0: అవును చేస్తానండి. అంతే అంతే. సో కొంత ఇప్పుడు ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి ఈ పసుపు పచ్చ జిగురు అట్టలు కానీ తెల్ల రంగు జిగురు అట్టలు కానీ ఏమంటారు బ్లూ కలర్ జిగురు అట్టలు కానీ కూడా మనం పెట్టుకోవాలండి. సో దానివల్ల కూడా కొంత సహజ సిద్ధంగా ఈ పురుగుల ఉధృతిని మనం నివారించే అవకాశం ఉంటుంది.
1: మంచిదండి. నాగేశ్వరరావు గారు మిర్చి పంట గురించి అడిగారు. ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది, మరి దానికి తగ్గట్టుగా చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి మీరు ఫోన్ చేసి అడగవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ ఈ ముచ్చట కొనసాగుతుంది.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్. ఇందులో జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు అందిస్తున్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్. ఈ కార్యక్రమం ఇంకొక 4 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఎవరైనా సరే ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081. అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు చెప్పండి, మరి ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగం మీద ఎలా ఉండబోతుంది, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యందు ఎల్నినో ప్రభావాన్ని ఎలా చూడాలి, అసలు జిల్లా రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి ఈ ఎల్నినో ప్రభావం గురించి?
0: ఎల్నినో గురించి రైతులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఇంతకుముందు కూడా మనం దేశంలో చాలాసార్లు చూసినాము. ముఖ్యంగా ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి తీసుకుంటే 2002 కూడా మనకు 21% లోటుగా వర్షపాతం నమోదైంది. 2004, 2015, 2023 కూడా మనకు
1: వచ్చినాయి.
0: మనకు కొత్త కాదు. మనం బాగా ఇబ్బంది పడి పరిశాని కావద్దు. రైతులు కూడా బాగా పెద్దగా ఆందోళన చెందొద్దు. కానీ ఇక్కడ కొంత సానుకూలమైన ధోరణితోటి కొన్ని యాజమాన్య పద్ధతులలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఒకటి, పత్తి లాంటి దీర్ఘకాలిక పంటలు, ఎక్కువ పెట్టుబడి పెట్టే పంటల మీద మనము అంటే ఆసక్తిని తగ్గించి కొంత పంట విస్తీర్ణాన్ని తగ్గించుకోవడము.
1: ఒక రైతు లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటం కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుంది.
2: సార్, మా ఊరు అంకాపూర్ గ్రామ పంచాయతీ, ఊరు చిన్న మారుతి కూడా.
0: అడగండి.
2: ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏ పంటలు పెడితే బాగుంటుంది సార్?
1: చెప్తున్నారు సార్. అదే
0: అయితే ఒకటండి, ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉందో నాకు ఐడియా లేదు, కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే కొద్దిగా పత్తి పంట లాంటివి కొద్దిగా తగ్గించుకోండి. స్వల్పకాలిక పంటలు అంటే 3.5 నెలల్లో వచ్చేవి, అంటే సోయాబీన్ పంట ఉంది, నల్లరేడు భూములలో వర్షాధారంగా మంచి దిగుబడి ఇస్తుంది. 60 రోజులలో చేతికొచ్చే పెసర పంట, 85 రోజులలో చేతికొచ్చే మినుము పంట, అట్లా ఒక 100-105 రోజులలో వచ్చే అలసంద పంట, ఇవన్నీ కూడా మంచి పంటలు. అదే ఒకవేళ మీకు ఎర్రచలక భూములు, దుబ్బ భూములు ఉన్నాయనుకోండి, మనకు మొండి పంట, ఆముదం పంట, ఓ పాత పంట ఉంది కానీ కొంత ఈ మధ్యలో రైతుల నుంచి దూరం వెళ్ళిపోయింది, ఆ పంట మనం సాగు చేసుకోవచ్చు. తర్వాత చిరుధాన్యపు పంటలు, ముఖ్యంగా ఇప్పుడు మనం జొన్న మన ప్రాంతంలో మంచి పంట, వర్షం తక్కువ పడితే జొన్న మంచిగా పండుతుంది. మొక్కజొన్నలో కూడా స్వల్పకాలిక రకాలు ఉన్నాయి, 100 రోజులలో చేతికొచ్చే మొక్కజొన్న హైబ్రిడ్స్ ఉన్నాయి, వర్షాధారంగా మనం పండించుకోవచ్చు. పత్తి పంటలో కూడా మనకు 4 నెలల్లో చేతికొచ్చే రకాలు ఉన్నాయి, కొంత అధిక సాంద్రత పద్ధతిలో విత్తుకొని మనము అక్టోబర్ చివరి నుంచి నవంబర్ 10 దాకా ఈ పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఈ పద్ధతులు రకాల యొక్క డ్యూరేషన్స్ని బట్టి మనం మార్పిడి చేసుకోవాలి. రెండవది, వాలుకి అడ్డంగా దున్నుకోవడము, తర్వాత పడ్డ ప్రతి వర్ష చినుకు మన భూమిలో మన ప్రాంతంలోనే లోపల ఇంకేటట్లు చేసుకోవడము, అంటే కొంత బోదల కాలువల పద్ధతి, విడలపైన మడుల పద్ధతిలో మనం సాగు చేసుకోవడము, అట్లా అంటే తేమ సంరక్షణ పద్ధతులు చేసుకోవాలి. తర్వాత జిల్లాలో ఇలాంటి గడ్డ పరిస్థితి వస్తుంటుంది కాబట్టి ఫ్యూచర్ అంటూ దీర్ఘకాలికంగా మనం నీటి పుంటలు ఏర్పాటు చేసుకుని ఆ వర్షపు నీళ్ళను దాంట్లో ఒడిచిపట్టుకొని మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో మనము నీళ్ళని ఇచ్చుకోవడం, తర్వాత కొంత సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల వైపు మనం దృష్టి పెట్టడం, ఇవన్నీ మనం చేయాలి.
1: మంచిది. మీ పేరు? హలో
2: సార్,
0: మారుతి గారు.
1: మారుతి గారు, చివరకు సార్ నంబర్ కూడా చెప్తాము, మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మీ అనుమానం నివృత్తి చేసుకోవచ్చు, ఈ పంటల సమస్యల గురించి అడగవచ్చు. చాలా ధన్యవాదాలండి. మరి ఎవరైనా సరే సార్ మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే, లేక ఇతర పంటల గురించి కూడా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి.
0: నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 8333-818-203.
1: మరొకసారి
0: 8333-818-203.
1: మంచిదండి. డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు యాలిటీ ఈ కార్యక్రమానికి వచ్చి జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి చాలా చక్కని సమాధానం తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: ఇప్పటిదాకా జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి జవాబులు విన్నారు. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. ఇల్లు వ్యవసాయం కార్యక్రమం ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాలు రాత్రి 7:15 ఉంటుంది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, తర్వాత రైతు అంతరంగంలో పెజ్జొన్న సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చటారు. ముచ్చట పెట్టింది కేటీ. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
4: నవీన్ కుమార్ బాసురి గారితో పరిచయం వింటారు, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత భారత్ కార్యక్రమంలో.
5: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు, నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: నవీన్ కుమార్ గారు
6: చెప్పండి సార్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం అంటే PMFME. ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ది చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
1: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్ గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకు సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకు గాని దానివల్ల ప్రభుత్వానికి గాని GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్ లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి గాని ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్ లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్ కు వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్ లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది గాని లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
1: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమం గా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్ లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గానీ సిబిల్ స్కోర్స్ అన్ని బ్యాంక్ యొక్క రూల్స్ కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
0: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
1: ఈ స్కీమ్ లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్ గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి

0: ట్రయల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలేటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకు కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్ లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్ని తెప్పించి వాళ్ళ బిజినెస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్ లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్ కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో గాని వేరే ఏ రకమైన బిజినెస్ లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్ లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్ లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు, వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగితే ఫర్దర్ గా వాళ్ళు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్ లో సంబంధించి అర్హతలండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో గాని ప్రొడక్షన్ గాని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్ వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్ లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ని అక్కడికి డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆ మెషినరీస్ అన్ని మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్ గా బిజినెస్ అనేది ఇండివిజువల్ గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్, ఇది ఓన్లీ ఇండివిజువల్స్ కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకోని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకుని వచ్చే వాళ్ళకి

0: మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
1: సో స్టేజ్ వైజ్ గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్ కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ గాని, సర్టిఫికేషన్స్ తీసుకోవడం గాని, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
0: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
1: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ గాని మనకేంటంటే, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారులు చాలా మంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్ గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్ గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నార్మ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
0: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్ గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
1: లేదండి, ఇనీషియల్ గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి వెళ్లి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్ని వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
1: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7,341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5,500 పైబడి సక్సెస్ఫుల్ గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
0: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
1: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండు, సమయం 8 గంటలు, హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం, మాటలతో పాటలతో ఖుషి చేసేందుకు నేనెంత సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నంబర్ 0872 3 2, ఇది కోడ్ నంబర్. ఈ నెంబర్ ని జస్ట్ చేసి 2300 0081, ఇంకొక నంబరు 2950 0081, ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఈ కార్యక్రమం 8:45 వరకు నడుస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు ఉషారు, జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం ఉషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శంకర్ ఖానాపూర్ నుంచి లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే శంకర్ గారు.
2: నమస్తే సార్.
1: ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా?
2: మంచిగా సార్.
1: మంచిగా నడుస్తుందా మరి నీ వాచ్మెన్ డ్యూటీ?
2: మంచిగా నడుస్తున్నా సార్.
1: నైట్ ఏ చేస్తావా, దినంలో కూడా చేస్తావా?
2: నైట్ లేదా దినంలో ఇంటికాడ ఉంటాయి కదా సార్. ఇక కొంచెం పని కొట్టేలాగా ఉంటాం.

0: పట్టుకుంటా. మరి పట్టుకొని మరి పొద్దున చేసి తానం గిన చేసి ఇలా మూడు ఆరు పూజ చేస్తాయి, పూజ చేసి తొమ్మిది కొత్త ఇంటికి పోతాయి.
1: మంచిగానే ఉన్నది మరి దినచర్య.
0: గణపతికి సరస్వతికి పూజ చేసి తులసికాయ పూజ చేసి దీపాలకి దీపాలు ముట్టించిపోతాయి.
1: అయితే శంకర్ గారు మరి ఇప్పుడు ఇట్లా వర్షం పడతలేదు కదా, ఇప్పుడు ఈ 19 వచ్చిన గానీ జూన్ 19 ముందు ఎట్లా ఉండే, మీరు ఎప్పుడైనా చూసిందా ఈ పరిస్థితిని?
0: ఎప్పుడు చూడలేదు సార్, ఇప్పటి దాకా 75 ఉన్నాయి, ఇప్పటిదాకా చూడలేదు, 76 నడుస్తున్నాయి.
1: అంటే మెరుగైందంటే వాడుడే వర్షాలు కదా,
0: మెరుగైతే వాడుడే వర్షాలు, ఇంట్లోకి బయట కూడా వర్షాలు పడుతుండే ముందు
1: ముందు ఇప్పుడు పడతలేదు.
0: వర్షాలు లేవు ఇప్పుడు. చలి పెడితే రెండేసి బొంతలు కప్పుకునే కానీ చలి ఆగకపోతుంది సార్. అగ్గి కుంపలు పెట్టుకుని అగ్గి దగ్గర పడుతుంటుంది
1: ముందు
0: ముందు.
1: అలాంటి వర్షాలు లేవు ఇప్పుడు?
0: లేవు సార్ లేవు.
1: మంచిది, ఆ రోజులు రావాలని కోరుకుందాం, మరి వర్షం కూడా రావాలని కోరుకుందాం. ఏ పాట విందాం మీకు, ఏ పాట కావాలి? భక్త తుకారాం నుంచి ఒక మంచి పాటను వినిపిస్తున్నాం, విందాం మరి.
0: విందాం సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 4 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్. 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసుని మీరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి జైనత్ మండలం లేకర్వాడ గ్రామం నుంచి శిల్పాగారు లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, వారు గృహిణి. హలో శిల్పాగారు, హాయ్.
2: హలో సార్, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు, మంచిగున్నారా? మరి వ్యవసాయ పనులు ఎట్లా నడుస్తున్నాయి, మంచిగా నడుస్తున్నాయా?
2: వర్షాలు లేవు సార్.
1: ఒక వర్షం కావాలి తప్పకుండా.
2: అవును సార్.
1: ఈ పాటికి ఎంతో చల్లగా ఉండేది కానీ ఇంకా పోతలేదు, చల్లగా వేడి వేడితనం పోతలేదు.
2: అవును సార్, మీరు వెళ్ళిపోయిన వర్షం లేదు.
1: చెప్పుండమ్మా, హుషారు కార్యక్రమంలో ఏ పాట వింటారు, వినిపిస్తారు?
2: నువ్వు లేక నేను లేని మూవీ నుండి ఎలా ఎలా తెలుపండి.
1: సినిమాలు చూస్తుంటారమ్మా?
2: అవును సార్, చూస్తా.
1: ఈ మధ్య ఏదైనా చూసినరా?
2: ఈ మధ్య అంటే రీసెంట్ ఏం చూడలే. ముందటి బాగా ఇష్టం సార్, మెలోడి.
1: అంటే పాత సినిమాలు
2: టీవీలో వస్తే చూడు, అవి వదిలకుండా చూస్తాయి.
1: మంచిదమ్మా. మరి మీరు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చిన పాటనే కోరిండ్రు, ఆ పాటనే విందాం.
2: థ్యాంక్ యూ సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన కవిత గృహిణి లైన్లో ఉంది, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అమ్మా. కవిత గారు ఎట్లున్నారమ్మా, మంచిగున్నారా? మేము మంచిగున్నాం. మరి మీ పిప్పలకోటి ఊరి మంచిగున్నదా? చెప్పండి, మరి మీ ఊళ్ళో ఏమేమి జరుగుతూ ఉంటాయి పండుగలు?
2: అన్ని జరుగుతాయి సార్ మా ఊళ్ళో పండుగలు. ప్రతి పండుగలు అన్ని గమ్మత్తే జరిపిస్తారు మా ఊళ్ళో.
1: గమ్మత్ కొద్దిగా చేసుకుంటారా? మొహరం మొదలైందా మరి?
2: అంటే
1: మొహరం పండుగ మొదలైందా?
2: మొహరం సార్ మొహరం సుఖం మా ఊళ్ళో మస్తు గమ్మత్ ఉంటది.
1: గుండం పిల్లతోని మొదలైతుంది కదా?
2: మస్తు గమ్మత్ ఉంటది ఇక మా ఊళ్ళో. ఈ నవరాత్రులని మరా ఈ మొహరం పండుగ అని మస్తు గమ్మత్ జరిపిస్తారు మా ఊళ్ళో. ఇక
1: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది.
2: మస్తు పెద్దగా ఉన్నది, ఆడ కూడా మస్తు గమ్మతే ఉంటది.
1: ఇప్పుడు జూన్ 19 అయింది, ఇప్పటికి మెరుగై ఒక 2 వారాలు అవుతుంది కానీ ఇంకా వర్షం పడతలేదమ్మా. ఈ పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసినరా?
2: అత్తి గిందలు పెట్టుకుని పాపం ఆలక్స్ గా పరిశాన్ అయిపోయింది.
1: ఈ పరిస్థితిని మీరు ఎప్పుడైనా చూసినరా ఇంతకు ముందు? ఇంకా
2: అట్లా ఒక్కొక్క సంవత్సరం ఉంటదట సార్. ఈసారి ఈ సంవత్సరం కొంచెం మస్తు పరిశాన్ అయింది.
1: ఒక్కొక్క సంవత్సరం మంచిగా ఉంటది, ఒక్కొక్క సంవత్సరం తక్కువ ఉంటది అంటారు కదా.
2: పోయిన సంవత్సరం మస్తు వర్షాలు ఉండే సార్.
1: అవునవును, ఈ పాటకి చల్లగా పడ్డది కదా పోయిన సంవత్సరం. ఏ పాట విందామమ్మా?
2: అమ్మా మన అయ్యప్ప స్వామి పాట వెళ్ళి సార్ మీరు.
1: మంచిదమ్మా, మీకోసం అయ్యప్ప దీక్ష చిత్రం నుంచి ఈ పాట.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:45 వరకు నడుస్తుంది. నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. కేవలం 2 నిమిషాల పాటు నవ్వుతే చాలు, 20 నిమిషాల పాటు రన్నింగ్ చేసినంత ఫలితం ఉంటుందని అంటున్నారు. నవ్వడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట, ఒత్తిడి ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఇంకేం మరి, వీలైనప్పుడు నవ్వుతూ ఉండుర్రి, ఆరోగ్యంగా ఉండుర్రి. ఇప్పుడైతే మాయదారి మల్లిగాడు సినిమా నుంచి ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఈ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకొని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0873732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నంబరు 2950081, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. మరి ఈ కార్యక్రమం 8:45 వరకు కొనసాగుతుంది. కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటిపై వండిన వంటలకు ప్రత్యేకమైన స్మోకీ రుచి వస్తుంది. నెమ్మదిగా ఉడకడం వల్ల వేపుడు కూరలు, దిబ్బరొట్టె అంటే బూరెలు, కాల్చిన వంకాయలు మరింత రుచిగా తయారవుతాయి. గ్యాస్ స్టవ్ సౌకర్యవంతమైన సాంప్రదాయ పొయ్యి వంటల రుచికి ప్రత్యేక ఆదరణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఎక్కువ మంది కట్టెల పొయ్యిపై చేసే వంటల్నే ఇష్టపడుతున్నారు. ఇప్పుడైతే దడ చిత్రం

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి దుబ్బగూడ నుంచి ప్రశాంత్ ఫోన్ లైన్ ఉన్నారు. ఇతడు ఫోటోగ్రాఫింగ్

0: చేస్తుంటారట, ఫోటోలు తీస్తుంటారట. అతనితో మాట్లాడదాం. హలో ప్రశాంత్, హాయ్. హలో, నమస్తే. ఎట్లా ఉన్నావు?
1: మంచిగున్నావు?
0: మంచిగా ఉన్నాం. మరి మీ ఫోటోగ్రాఫింగ్ నడుస్తుందా? ఫోటోలు తీయడం ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువ ఉందిగా, అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ తీస్తుంటారేమో. పేరు పెట్టుడు, మీరు ఎప్పుడు కూడా మంచి ఉత్సవాలనే ఉంటారు, అంటే మంచి కొత్త బట్టలు కట్టుకున్న ప్రజల మధ్యలో ఉంటారు మీరు. అందరినీ నవ్విస్తుంటారు, ప్లీజ్ స్మైల్ ప్లీజ్ స్మైల్ అంటుంటారు. అవును, మీ పని అది కదా. ఎట్లా నడుస్తుంది మరి ఇప్పుడు? ఎంత ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది బాగా నడుస్తుంది కదా? మీరు ఎక్కడ వరకు వెళ్తుంటారు, అంటే గోవా అటు విశాఖపట్నం ఇట్లా వెళ్తుంటారా? చుట్టుపక్కల కండాలా ఇటు మేకలగండి, అంటే దగ్గరలోనే చూపిస్తారు, అంటే అలాగే ఎక్కువ ఖర్చు ఉండదు కదా మరి. అవునవును, అవును. చాలా మంది చాలా దూరాలు వెళ్తున్నారు అయితే మంచిది. అవును, అంతే అంతే, మంచిగా ఆలోచిస్తున్నారు మీరు. అంటే పైసలే ముఖ్యం కాదు, దూర భారం కూడా చెప్తున్నారు. మంచిది ప్రశాంత్ గారు, ఏ పాట విందాం? మంచిది, చంద్రముఖి చిత్రం నుంచి మీరు కోరిన ఈ పాట వేస్తున్నాం, వినండి మరి.
1: సరే సార్, మంచిది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఎల్టీ హుషారు. హుషారు కార్యక్రమం నిత్య 8 నుంచి 8:45 వరకు ఉంటుంది. రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలు వినొచ్చు. ఈరోజు రాత్రి 10:30 నుంచి 11:10 వరకు మధురిమలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, అదే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, ఆ తర్వాత న్యూస్ ఎట్ 9, ఆ తర్వాత స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కలుసుకుందాం. ఇంటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 9:30 దాటి 14 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన వినిపించే కార్యక్రమం పుస్తకంతో. కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఎలా? సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోటా గంధర్వ గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టారు తనయుడు, చిత్రకారుడు, కవి, రచయిత, విశ్రాంత భాషోపాధ్యాయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాదం గురించి, కర్ణాటక హిందుస్థానీ సంగీతం గురించి సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపర్చారు. ఇనుండ్రి, ఇది 5వ భాగం.
2: ఇంతవరకు హిందుస్థానీ సంగీతంలో గంధర్వాంశ గల 5 గాయకులను గురించి ముచ్చటించుకుంటూ గంధర్వుల్లో చివరి వారైన చోటా గంధర్వ వరకు చేరుకున్నాం. చోటా గంధర్వగా ప్రసిద్ధుడైన ఈ గాయకుని అసలు పేరు సౌధాగర్, తండ్రి పేరు నాగనాథ్, ఇంటి పేరు గోరే. మరాఠీ సంప్రదాయం ప్రకారం అతని పూర్తి పేరు సౌదాగర్ నాగనాథ్ గోరే. సౌదాగర్ 1918 మహారాష్ట్రలోని సాతారా జిల్లా కోరేగాం సమీపంలోని భాండ్లా అనే గ్రామంలో జన్మించినాడు. చిన్ననాట అతడు కమ్మని కంఠంతో పాడే పాటలను పాఠశాలలోని పంతుళ్ళు పాడించుకొని ప్రశంసల వర్షం కురిపించేవారు. పాఠశాలలో చేరిన అనతి కాలంలోనే అతని కమ్మని కంఠం గురించి, అతని పాటల గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ మాటలు ఆనాటి ప్రముఖ నాటక కంపెనీ అధినేత దాము అన్నా జోషి చెవిన పడ్డాయి. దాము అన్నా జోషికి పుణే నగరంలో బాల్మోహన్ నాటక మండలి పేర ఒక నాటక కంపెనీ ఉండేది. పుణే నగరంలోని ప్రముఖ నాటక కంపెనీలలో అదొకటి. తమ కంపెనీలో పాత్రలు వేయడానికి గాను బాల కళాకారులను అన్వేషిస్తున్న దాము అన్నా జోషికి సౌదాగర్ గురించి తెలిసింది. అతను స్వయంగా సౌదాగర్ చదువుతున్న పాఠశాలకు వచ్చి అతని గానాన్ని విని ముగ్ధుడై తమ కంపెనీలో వేషం వేయడానికి అవకాశాన్నిస్తూ సౌదాగర్ను పుణే నగరానికి తీసుకుని వెళ్ళినాడు. ఆ విధంగా సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సౌదాగర్ తన 10వ ఏటనే అనగా 1928 మొదటిసారి ముఖానికి రంగు పూసుకొని నాటక రంగం మీద కాలుమోపినాడు. అతని చదువు ఆనాడే అటకెక్కింది. ఆనాటి నాటకాలు సంగీత ప్రధానమైనవి. సౌదాగర్ అందంగా నాజూక్గా ఉండేవాడు. అతని కంఠం కిన్నెర కంఠం కనుక మొదట అతడు స్త్రీవేషాలే వేసేవాడు. ఆనాటి సంప్రదాయం ప్రకారం పురుషులే స్త్రీవేషం వేసేవారు. అప్పటికింకా స్త్రీలు నాటకరంగం ప్రవేశం చేయలేదు కనుక సౌదాగర్ స్త్రీవేషం వేయడం సాధారణమైన విషయమైంది. సౌదాగర్ నాటకరంగం ప్రవేశం చేసింది 10 చిరుప్రాయంలోనే కనుక బాల్మోహన్ నాటక మండలిలో అతనే చిన్నవాడు అయినందున దాము అన్న జోషి అతన్ని చోటా అని పిలిచేవాడు. అతని గాత్రం గంధర్వగాత్రమైనందున అతడు చోటా గంధర్వగా చలామణి అయినాడు. ఆనాటి నాటకాలు సంగీత ప్రధానమైనవి కనుక ప్రతి నాటక కంపెనీకి ఒక సంగీత దర్శకుడు ఉండేవాడు. బాల్మోహన్ నాటక మండలిలో దత్తుబువా బాగల్కోట్కర్ అనే సంగీత దర్శకుడు ఉండేవాడు. సౌదాగర్ తొలినాళ్లలో అతని వద్దనే సంగీత శిక్షణ పొందినాడు. ఆ తర్వాత నరహర్ బువా పాటన్కర్ వద్ద కూడా సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. కానీ ఈ శిక్షణ కేవలం అతని నాటకాలలోని పాత్రల వరకే సీమితమైంది. అతనిలోని సంగీత తృష్ణ తీరలేదు. కొంతకాలం కిరాణా ఘరానాకు చెందిన సవై గంధర్వను సేవించుకున్నాడు. జైపూర్ అత్రోలీ ఘరానాకు చెందిన ఉస్తాద్ బుర్జీ ఖాన్ సాహెబ్ను సేవించుకున్నాడు. ఆ తర్వాత గ్వాలియర్ ఘరానా ఉస్తాదుల వద్ద, పండితుల వద్ద ఆ ఘరానా సంగీతాన్ని సాధన చేసినాడు. ఈనాడు ఛోటా గంధర్వను అందరూ గ్వాలియర్ ఘరానా గాయకుడు అంటారు. కానీ అతడు అన్ని ఘరానాల సంగీత సంగమ స్థానంలో ఉన్నాడనటం సమంజసం. ఛోటా గంధర్వ యుక్త వయస్కుడయ్యేంత వరకు స్త్రీ పాత్రలే ధరించినాడు. కానీ ఆ తరువాత తన 16వ ఏట 1934 నుండి పురుష పాత్రలు వేయడం ప్రారంభించినాడు. ప్రఖ్యాత మరాఠీ రచయిత ప్రహ్లాద్ కేశవ్ అత్రే రచించిన ఘర్ బాహర్ నాటకంలో కథానాయకుని పాత్ర వేసి మెప్పించినాడు. ఇంకా ఉదయాచా సంసార్, లగ్నాచి బేడీ మొదలైన నాటకాలలో కథానాయకునిగా నటించి పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో ఛోటా గంధర్వ బాల్మోహన్ నాటక మండలిని, దాము అన్న జోషిని వదిలి కొంతమంది మిత్రుల సహకారంతో సొంతంగా కళా వికాస నాటక కంపెనీని స్థాపించుకున్నాడు. కానీ అది ఎక్కువ కాలం బతికి బట్టగట్టలేదు. తర్వాత భారత నాట్యకళ అనే సంస్థలో చేరి ఎన్నో నాటకాలలో స్త్రీ పాత్రలు ధరిస్తూ అపారమైన యశస్సును డబ్బును సంపాదించినాడు. ఏ కంపెనీకి చెందకుండా అన్ని కంపెనీలలో కీలకమైన కథానాయక పాత్రలు ధరించటం మొదలుపెట్టినాడు. ముఖ్యంగా కిర్లోస్కర్ నాటక కంపెనీ వారి ప్రఖ్యాత నాటకం సౌభద్ర. ఈ నాటకాన్ని అన్నా సాహెబ్ కిర్లోస్కర్ రచించి ప్రదర్శింపజేసేవారు. ఈ నాటకంలో ఛోటా గంధర్వ సుభద్ర వేషం వేసేవాడు. ఈ నాటకాన్ని సంగీత్ సౌభద్ర అనేవారు. అంతకు పూర్వం సుభద్ర పాత్రను సవై గంధర్వ, బాలగంధర్వలు అద్వితీయంగా పోషించి ఆ పాత్ర మీద తమదైన ముద్ర వేసినారు. అటువంటి సుభద్ర పాత్రను వేసి మరాఠీ సంగీత రసికులను మెప్పించడమంటే ఛోటా గంధర్వకు కత్తిమీద సాము వంటిది. కానీ అతనికది నల్లేరు మీద బండివలే సాగింది. అంతేగాక కృష్ణాజీ ప్రభాకర్ ఖాడిల్కర్ రచించిన సంగీత్ మానాపమాన్ నాటకం, గోవింద బల్లాల్ దేవల్ నాటకం సంగీత్ సంశయ కల్లోల్, ఈ నాటకాల్లో కథానాయిక వేషాలు వేసి మెప్పించడమంటే మామూలు విషయం కాదు. కానీ ఛోటా గంధర్వ మాత్రం తన కమ్మని కంఠంతో పాడి నటించి ప్రేక్షకాదరణ పొంది శభాష్ అనిపించుకున్నాడు. సౌభద్ర నాటకంలో ఛోటా గంధర్వ గానం చేసిన లాల్ శాల్ జోడి, పాండునృపతి జనక జయ, నచ సుందరి కరుకోప మజవరి ధరి అనుకంప వంటి నాట్యగీతాలు బాగా ప్రచారం పొందినాయి. మానాప్మాన్ నాటకంలో దేహాతా శరణాగత అనే గీతం, దేవ్ మానుస్ నాటకంలో దిల్ రుబా మధురహ అనే గీతం, ఇంకా రజని నాతహ నభీ ఉగవల అనే నాట్యగీతాలు ఛోటా గంధర్వ మధుర కంఠం నుండి జాలువారినాయి. నాట్యగీతాలేగాక ఛోటా గంధర్వ ఎన్నో భజనలు పాడినాడు. నారాయణ నారాయణ నామతుజే అతి పావన అనే భజన సర్వశ్రేష్టమైనది. ఛోటా గంధర్వ మరాఠీ నాటక రంగానికే పరిమితం కాలేదు. లెక్కలేనన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కచేరీలు చేసి మెప్పించడమేగాక 100కు పైగా బందిషులు రచించి వాటికి సంగీతాన్ని సమకూర్చినాడు. 1933 కొలంబియా గ్రామఫోన్ కంపెనీ వారు ఛోటా గంధర్వ సంగీతాన్ని చాలా వరకు రికార్డు చేసి భావితరాలకు ఒక నిధిని సమకూర్చినారు. ఆ రికార్డులలో ఛోటా గంధర్వ పాడిన ప్రియే పహ రజనీనాథ అనే నాట్యగీతాలు సంగీత రసికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఘరానాలలోని సంగీతాన్నంతటినీ ఒక్కచోటికి చేర్చి అందులో మాధుర్యాన్ని మేళవిస్తే ఛోటా గంధర్వ సంగీతం అవుతుంది. అతని సంగీతంలోని ఆ మాధుర్యమే అతన్ని శ్రోతల హృదయాల్లోకి తీసుకుపోయి అక్కడ తిష్టవేయిస్తుంది. ఈ మధుర గాయకుడు 1997 స్వర్గస్థుడైనాడు. ప్రేక్షకుల, శ్రోతల ఆదరణను ఇంతగా చూరగొన్న ఈ సంగీత కళాకారునికి సంగీత నాటక అకాడమీ నుండి గాని భారత ప్రభుత్వం ప్రతి ఏడు ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ పురస్కారం గాని లభించకపోవడం ఆశ్చర్యకరం. ప్రేక్షకుల శ్రోతల నుండి లభించిన అపారమైన ఆదరణ ముందు ఈ పురస్కారాలలో లెక్క కాదు. అంతర్జాలం పుణ్యమా అని ఈనాడు గూగుల్లోనో లేదా యూట్యూబ్లోనో ఛోటా గంధర్వ కంఠాన్ని విని అతని రూపాన్ని దర్శించుకొని ఆనందించగల సౌకర్యం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది. కనుక మనం అదృష్టవంతులం.
0: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో ఛోటా గంధర్వ గురించి విశేషాలిన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి పుస్తకంతో కార్యక్రమం. పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 తిరిగి, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 రేపటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగంలో గంగూభాయ్ హంగల్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.

0: 9491891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథా గానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, అదే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇంకా మాకు ఉత్తరాలు పంపి కూడా పాటల్ని కోరవచ్చు. మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 9:45 దాటి 11 సెకండ్లు. ఇప్పుడు గీతం కి బహార్. పాత హిందీ చిత్రాల్లో పంచి పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మూడో భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. అలనాటి చిత్రాలకు పనిచేసిన నటీ నటుల గురించి, గాయని గాయకుల గురించి, సంగీత సాహితీకారుల గురించి, దర్శక నిర్మాతల గురించి ఆసక్తికర విశేషాలతో సాగే ఈ మాటల పాటల కార్యక్రమం మీకోసం.
1: పంఛీ పరమేశ్వర్ కి సుందర రచన హై. ప్యారే ప్యారే ఉడతే పంఛీ కిసే అచ్చే నీ లగ్తే. హిందీ ఫిల్మో మే 1950 సే అభి తక్ పంఛీ గీతో కహానియో కా అహమ్ హిస్సా రహే. పంఛీ ఆజాదీ మస్తీ దుఃఖ్ కే ప్రతీక్ బన్ గయే. వే రోమాన్స్ ప్రేమ్ మిలన్ విరహ కే సూచక్ ఔర్ మాధ్యమ్ బన్ గయే. ఆజ్ మే పక్షియో యానీ పంఛీయో పర్ ఆధారిత పురాని హిందీ ఫిల్మో సే కుచ్ గీత సునవాంగా. సాథ్ హీ ఉన్ ఫిల్మో కి కుచ్ రోచక్ జానకారియో ఔర్ గీతో కి విశేషతాఓ సే భీ ఆప్కో అవగత కరాఊంగా. 1967 మే యాక్టర్ నిర్మాత నిర్దేశక కిషోర్ సాహూ నే ఫిల్మ్ బనాయీ హరే కాచ్ కి చూడియా. అప్నీ బేటీ నైనా సాహూ కో పహలీ బార్ ఫిల్మీ పర్దే పర్ ఉతారా. బతౌర్ యాక్టర్ దేవానంద్ కి కై ఫిల్మో మే అభినయ కియా. ఇస్మే గైడ్ ఔర్ హరే రామ్ హరే కృష్ణా ఫిల్మ్ మే ప్రముఖ్ హై. ఇమోషన్ హై ఖాస్ తౌర్ సే దుఃఖ్ ఔర్ నిరాశా. ఉస్ జమానే కే హిసాబ్ సే యే ఫిల్మ్ ప్రోగ్రెసివ్ భీ మానీ జా సక్తీ హై. ఇస్ ఫిల్మ్ మే బిన్ బ్యాహీ మా కో సింగల్ మదర్ కే రూప్ మే శహరీ సమాజ్ స్వీకార్ కర్ లేతా హై. ఇస్మే థోడా సా మెడికల్ ఎడ్యుకేషన్ కా భీ పుట్ హై. కహానీ ఆరాధనా ఔర్ క్యా కహనా ఫిల్మో సే కుచ్ కుచ్ మిల్తీ హై. ఫిల్మ్ హరే కాంచ్ కి చూడియా మే హీరో విశ్వజీత్ అప్నే పరిచిత్ రొమాంటిక్ అందాజ్ మే జమే హై. సుందర్ నైనా సాహూ కుచ్ కుచ్ సాధనా సీ లగ్తీ హై. ఇస్ ఫిల్మ్ కే బాద్ వే ఫిల్మో సే గాయా భీ హో గయీ. హెలన్ అప్నే బడే రోల్ మే కాఫీ ఆకర్షక్ లగ్తీ హై. ఉన్ పర్ దో మధుర్ గీత భీ ఫిల్మాయే గయే హై. కరీబ్ 3 దశకో తక్ హెలన్ నంబర్ 1 కేబరే డాన్సర్ కే రూప్ మే హిందీ ఫిల్మో మే ఛాయీ రహీ. కింతు మౌకా మిల్నే పర్ ఉన్హోనే అప్నీ అభినయ క్షమతా భీ దిఖాయీ. ఇస్ ఫిల్మ్ మే చరిత్ర ఔర్ కామెడియన్ కళాకారో కి భూమికా కో కాఫీ ఉభారా గయా. సంగీత్ ఇస్ ఫిల్మ్ కా ఏక్ జాన్దార్ పక్ష హై. శంకర్ జయకిషన్, రవి నౌషాద్ ఔర్ ఎస్ డి బర్మన్ కే సాథ్ 1960స్ కే సబ్సే లోక్ప్రియ హిట్ సంగీతకార్ జోడీ థే. ఉన్కె సాథ్ శైలేంద్ర తా హసరత్ జయపురి కి బహుత్ అచ్చీ ట్యూనింగ్ థీ. ఇస్ గీత్ మే మహాన్ గీతకార్ శైలేంద్ర నే పంఛీ కే మాధ్యమ్ సే నాయక్ నాయికా కే ప్రేమ్ కా ఇజహార్ కియా. ఇస్ గీత్ కి ట్యూన్ కాఫీ మధుర్ బన్ పడీ హై. ఇస్ తరహ కే సాఫ్ట్ రొమాంటిక్ గీత్ రఫీ కే స్వర మే దిల్ పర్ జ్యాదా ఛాప్ ఛోడ్ జాతే హై. ఉన్కా సాథ్ బఖూబీ నిభాయా హై ఆశా భోస్లే. గీత్ ముజే బహుత్ ప్రియ లగ్తా హై.

ఇప్పటిదాక గీతోంకి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పంచి పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మూడో భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఎలటి గీతోంకి బహార్ కార్యక్రమం. ఈ గీతోంకి బహార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజళ్లు మొదటి భాగం ప్రసారమవుతాయి.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు దాటి 27 సెకండ్లు. మన పురాణాలు తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఉగ్గు కథ, బుర్రకథ, బుడిగేజింగం కథ, మందహిచ్చుల కథ, చిందూ యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్ర వారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుట 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో ఇందాం మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 2వ భాగం.

చెప్పబోయే కథ సంధ్య రాణి ఒక కథ రెండవ భాగం. సంధ్య రాణి ఒక కథ నాలుగు భాగాలు. ప్రధాన కథకులు బొప్పనపల్లి అంజయ్య, సహాయకులు బొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమారు, డోలు వాయిద్యం బొప్పనపల్లి రాజలింగు, తాళం బొప్పనపల్లి ఐలయ్య, తాళం బొప్పనపల్లి సత్తయ్య. మా గ్రామం వీగం, మండలం భీమిని, మంచిర్యాల జిల్లా. ఇప్పుడు చెప్పబోయేది సంధ్య రాణి రెండవ భాగం.

నంది మానంది కాసేడు నెత్తులు కలవ తిరిగిన గాని బోర దేవుడు మెచ్చుతలేడు, వరమోడి కడతలేడు, పల దేవుడు మెచ్చలేడు, పలమోడి కడతలేడు. మరి సాంబశివుడు మెచ్చి సంతానం ఇత్తలేడు. సాంబశివుడు మెచ్చి సంతానం ఇయ్యకుంటే ఏ దేవుని గుళ్ళ పూజ చేసినా గాని సంతానం కాకపోతే. మరి కొడుకు తోడబిడ్డ సంతానం దొరకకపోతే కొంచెమైనా ఎండొడిచిపోయింది, బంగారం ఒడిచిపోయింది. ఇక మనం ఇద్దళ్ళకు మేడళ్లకు మన పట్నం

0: అద్దొన్నపడి లోపల ఎన్నిదేవి అంటున్నావా? నాదా అల్లంత దూరాన కనిపించేది ఎన్నిదేవి వచ్చు.
1: అల్లంత దూరాన ఏమున్నదమ్మా? అల్లంత దూరాన ఏమున్నది?
0: ఒక వృక్షం ఉన్నది నాదా, ఒక వృక్షం కింద అటో బండ, ఇటో బండ, మీది కొల్ల ఒక బండి ఉన్నట్టు, అదేదో గుడి ఉన్నట్టున్నదయ్యా.
1: అదేదో గుడి అంటున్నావు దేవి? అదే పోషమ్మ గుడో, పోరుకమ్మ గుడో, మైసమ్మ గుడో, మార్కమ్మ గుడో. ఆ గుడితోటి మనకేంది బాబా, మన రాజ్యం మనం వెళ్ళిపోదాం
0: నాదా. తిరుపతి తీరంగం ఓనంది మానంది కాసేడు నిధులు కలవదిరి అత్తన్నావు నాదా. ఈ పాడుబడ్డ గుళ్ళల్లో కూడా పూజ చేద్దామయ్యా.
1: దేవి పాడుబడ్డ గుళ్ళల్లో పూజ
0: చేద్దామంటున్నావు,
1: ఎంత దండి దేవాలకు ఆడిపోతున్నా, నీకు సంతానం కాలే. ఈ పాడుబడ్డ గుళ్ళల్లో పోతే సంతానం అవుతా దేవి?
0: లేదు లేదు అనాలా. ఏయంగా ఒక రౌతన్నారు, మొక్కంగా మొక్కంగా ఒక దేవుడు అన్నారు, ఏ పుట్ట లోపల ఏ శేషుడు ఉన్నాడో ఎవరికి

అడవటి గుళ్ళలకి వచ్చి చూస్తంటే పాడివాడి గుడ్లు పడితలు అయిపోయినాయి, జినికల కొండగొర్రెలు ఉన్నారు, శాఖల ఒక కసుపు కాళ్ళ వంటి ఉన్నది, జినికల కొండగొర్రెల ఎరువు ఉన్నదాట. మరి ఎరువంత ఎత్తి బయట వారవద్దామంటే తల్లి దగ్గర తట్టపార లేకపోయ రాజ్యాన్ని వివరాలు చేతులే చిలకపారలు చేసుకోంగ కన్న తల్లి సుశీల రాణి కళ్ళ చూసేనా, కన్న తల్లి సుశీల రాణి 10,000 పట్టు చీర కట్టుకున్నది, 10,000 పట్టు చీరని ముచ్చా.

సుద్ది చేసిన భార్య భర్తలే ఉన్నారు. మరి గుడి ఉన్న కాడ గుండ ఉండాలని గుడి ముందు ఒక గుండ తోడిపించిండ్రు. భార్య భర్తలు చూసినవా గుండం బేటికచ్చి తడబెడి తడబెడతా అని వాడి నువ్వు తడిబట్ట మడి కట్టుకున్నారమ్మో తడిబట్ట మడి కట్టుకున్నారు. పూజకు పూలు పట్టుకున్నారు, జలకాని కుతకాలు పట్టుకున్నారు. సేవ బేటికి చేరవచ్చును అందుకే అన్నారు. మరి సారడు నీళ్లకు సంతోషపడవాడు బోళ్ళ కోరు శంకరుడు అన్నారు. తక్కడండి తక్కడ బంగారం తెచ్చి పొదిగితే శివునికి మెప్పుతం కాదట. భార్యభర్తల నిండు మనసు కొద్ది సారడు నీళ్ళు తెచ్చి శివలింగం మోద పోసిన భగవంతునికి మెప్పుతం అవుతుందాట. భార్యభర్తలు నీళ్ళతోటి నీళ్ళ

పాలు పోయగడతన్నారు, పాలు పోయేవికెళ్ళి పసుపు బండారు పోయగడతన్నారు, ఊదు బస్సులు పగ ఊరల్ల లేపుతారు, మై సచ్చి సమరేని మండలం చూముట్ట లేపుతున్నారమ్మ. భార్యభర్తలకు ఎంత అహంకారం ఉన్న అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దం బట్టి మరి ఒరగాలి తవసు బట్టి.

0: కన్నవలేదు, కంటికి నిరదలేదు, శివశివన్నమాట భార్య భర్తలు, సిత్తవు తప్పుతలేరు, ఆక్యవు తప్పుతలేరు. మరి భార్య భర్తలు ఏమనుకుంటారు, భగవంత అయితేనే కొడుకుతోడ పాడుబడ్డ గుళ్ళ సంతానం కావాలి, పాడబడ్డ గుళ్ళల్లో భార్య భర్తలకు ఎందుకంటే కొడుకుతోడిగా బిడ్డ ఉట్టకుంటే మా ప్రాణం ఉండేందుకు లేక ఎందుకని శివలింగాన్ని బట్టి ఇగుడు మొగుడే ఏత ఉన్నరా.
1: మరి అమ్మవారి సుశీలరానికి అట్లా శివలింగాన్ని బట్టి ఇగుడు మొగుడు ఎత్త.

రచయిన పట్టం పరిపేరంజేవారు రచయిన మహారాజు సుశీల నాని ఎందుకంటే కొడుకుతో నాకు బిడ్డ పొలం కావాలని చెప్పి పాడబడ్డ గుళ్ళలో పూజలు కడతా ఉన్నది. నేను ఇప్పుడే కొడుకుతో బిడ్డ చేయకపోతే ఎందుకంటే పాడబడ్డ గుళ్ళలో పాలన తీసుకుంటాడా.

0: గనగనగనగనగనగనగనగన గంట కొట్టి బొంబు శంకు పట్టుతుండగా. పూజ పట్టుకొని ఉన్న భార్య భర్తలు కళ్ళ చూసిండు. భార్య భర్తలు శవనంది పెట్టిండు. ఏవలు అయ్యలు అచ్చర్లు బట్లు బ్రహ్మాలు వచ్చినట్టు ఉన్నారు. వచ్చిన అయ్యలకు ఆగిరి వేగి రంగారు చోడువి వాటాన కొత్తలు ఏర్పాటు చేసుకుందామని పట్టుకొని సంగమయ్య వద్దకు చేరవచ్చింది. నాయనా ఎక్కడికి వెళ్ళి చేరవత్తను పడుపడు అయ్యలు అలధర్మం పట్టరాదా. నాయనా ధర్మం పట్టుదండి
1: అమ్మా ధర్మం తీసుకున్నా.

0: కింద పెడితే నేను తీసుకొని అనగిస్తా కదా.
1: నేను అంగవాడి కింద పెడితే నువ్వు కింద ఉన్న పలానా తీసుకుంటే నువ్వు నేను తర్వాత నీకు ప్రమాణం చేసినట్టు బిడ్డ. గట్లా సుశీలా రాణి మరి సాగు కప్పుకున్నది. సాగు కప్పుకున్న తర్వాత మరి సుశీలమా గుండం బేడికి పోయితాడు. బేడి తానం చేసి రా నీకు సంతాన ఫలం ఇస్తాను అన్నాడు తంగమయ్యా. అమ్మవారు సుశీలా రాణి తడిబెడి తడిబెడి తానం చేసింది వచ్చింది. తంగ దూరలున్న పలవ తీసిండు. అమ్మవారు గర్భాణ చేసిండు. అమ్మవారు గర్భాణ చేసి భార్య భర్తలు ఇద్దరు మిద్దెలకు మేడలకు వెళ్లిపోని గాని ఇక్కడికి సంధ్యారాణి రెండో భాగం అయిపోయింది. ప్రధాన కథకులు బొప్పనపల్లి అంజయ్య, సహాయకులు బొప్పనపల్లి తిరుపతి దొడ్డి రాజకుమారు, డోలు వాయిద్యం బొప్పనపల్లి రాజలింగు, తాళం బొప్పనపల్లి ఐలయ్య, పోలే సత్తయ్య. మాది వీగం గ్రామం, భీమిని మండలం, మంచిర్యాల జిల్లా.

ఇప్పటిదాక మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ కథనే కాదు, ఎన్నో చిందు యక్షగానాలు, బుర్ర కథలు, బుడిగజంగం కథలు, ఒగ్గు కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది యాలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాలు రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10:30 దాటి 18 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందు వెళ్ళిందా, అమారాన్ చిత్రం నుంచి ఈ గీతం, గానం సూర్య శ్యామ్ గోపాల్, శ్వేత అశోక్, సంగీతం జీవి ప్రకాష్, సాహిత్యం కృష్ణకాంత్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మందారం ముద్ద మందారం, ముద్దుకే ముద్దచ్చే మందారం అంటూ సాకే ఈ గీతం జంధ్యాల గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రం ముద్దమందారం సినిమాలోనిది. వేటూరి సుందరరామూర్తి రచించిన ఈ ముచ్చటైన పాట మీకోసం. సంగీతం రమేష్ నాయుడు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం. అందం చరణం గచ్చామి, అదరం శరణం గచ్చామి అంటూ సాగే ఈ గీతం, చిత్రం పసివాడి ప్రాణం, గీత రచన ఆచార్య ఆత్రేయ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, సంగీతం కొమ్మినేని చక్రవర్తి.

0: అంటింతనై
1: మా

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం. గులాబీ పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే అంటూ సాగే ఈ గీతం. ఈ గీతం అన్నదమ్ములు చిత్రంలోనిదే. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ, సంగీతం చక్రవర్తి, గీతరచన దాశరథి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మెరుటినరు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కుహు కుహు అంటూ సాగే ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ సాగే ఈ మధుర గీతం మీకోసం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ, సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం చిన్నరాయుడు చిత్రం నుంచి నిండు ఆకాశమంతా అంటూ సాగే ఈ గీతం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఇళయరాజా, సాహిత్యం భువన చంద్ర.
1: నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్ల

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, మనసేమిటో తెలిసిందిలే, కనుచూపులలోనే అనురాగమంతా కనిపించేలే అంటూ సాగే ఈ గీతం అన్నపూర్ణ సినిమాలోనిది. ఆరుద్ర గారు రచించిన మాధుర్యానికి అర్థం పడుతూ మధురంగా సాగే ఈ మధుర ప్రేమ గీతం మీకోసం సుసల్ర దక్షిణామూర్తి మధుర స్వరాలను కూర్చిన ఈ లేలేత ప్రేమ గీతానికి అభినయించిన వారు జమున జగ్గయ్య గారు. గానం పివి శ్రీనివాస్, సుశీలమ్మ.

ఇది నాలుగు జిల్లాలు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్. నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో అభినయ రసమయ కాంతి ధారవో అంటూ సాకే ఈ గీతం శివరంజని సినిమాలోనిది. గానం

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11 దాకా ఉంటుంది, ఒక శనివారం మినహాయించి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇంకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మా యూట్యూబ్ ఛానల్కు ఉండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తు పెనుకుని మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: प्रतिबद्धता का सबसे बड़ा उदाहरण है कि संकट में फंसे हुए भारतीयों को हम सुरक्षित रूप से स्वदेश लेकर के आते हैं। सबसे बड़ा बिंदु आतंकवाद पर जिस प्रकार का रुख पिछले 12 वर्षों में भारत ने अपनाया है, जीरो टॉलरेंस टूवर्ड्स टेररिज्म, तो ये अपने नागरिकों की सुरक्षा को प्राथमिकता है, ये नेशन फर्स्ट की बात है, ये पीपल फर्स्ट की बात है। और इसमें एक बहुत ही गजब का समन्वय हमने अपनी डिप्लोमेसी और अपनी रक्षा शक्ति के बीच में एस्टेब्लिश किया है, और इसके चलते, इस नेशन फर्स्ट की बात के चलते, आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की जो नीति है उसको हमने अंतर्राष्ट्रीय मंचों पर भी बड़ी दृढ़ता से रखा है।
1: बिल्कुल, तो अंशु जोशी जी और एमपी नाथाले साहब, आप दोनों का बहुत बहुत धन्यवाद इस चर्चा में शामिल होने के लिए।
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार की राष्ट्र प्रथम की नीति पर परिचर्चा। इसमें भाग ले रहे थे CRPF के पूर्व महानिरीक्षक MP नथैनियल और अंतर्राष्ट्रीय मामलों की विशेषज्ञ प्रोफेसर अंशु जोशी। परिचर्चा का संचालन कर रहे थे पत्रकार सौरभ शुक्ला। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया।
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 50% ఉన్నది. జిల్లాలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 39 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 30 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర గానామృతం వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 7వ భాగంలో వాయిస్ గురించి మొదటి సంభాషణ ఉంటుంది. తర్వాత ముచ్చటలో నా కవితా ప్రయాణం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలినెన్. ఇది మొదటి భాగం. రేపు 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోటా గంధర్వ గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 6వ భాగంలో గంగూబాయి హంగల్ గురించి వింటారు. ఇక రేపు జమటు 3:55 పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో తారకేశ్వర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 23వ విడత నిధుల విడుదల కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. రేపొద్దామంటే 5:30 కతీందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి చదువు విలువ కథ వింటారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపిస్తారు టి స్రవంతి. తర్వాత మాతాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి భయపడిన దయ్యం కథింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. రేపు జమట 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువ నాట్య కళాకారిణి శిక్షకురాలు హిమజతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది వి సంధ్యాలీల. రేపు జమట 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బుద్ధని చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ 2వ భాగం. తర్వాత అంటే రేపొద్దామంటే 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటల్లో విత్తన శుద్ది ఆవశ్యకత, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి అశోక్. తర్వాత రైతు అంతరంగంలో పెజ్జొన్న సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలేని. రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మొదటి భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక రేపటి సినిమా పాటలయాలలు రేపు పొద్దుగల 8:45 నుంచి 10 వరకు సింగిడి, పొద్దుమట్టు 5:00 నుంచి 5:30 దాకా మాట చెప్పుకుని పాటి నుండి, రాత్రి 7:45 నుంచి 8:45 వరకు ఉషారు, రాత్రి 11:00 నుంచి 11:10 వరకు మధురిమలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు వినొచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 11:49 దాటి 5 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపు పొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.